తెలుగువాణి శ్రోతలకు శుభోదయం. కలియుగాది 5127 శాలివాహన శకం 1948 శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం భాద్రపదమాసం శుక్లపక్షం అష్టమి తిథి మూలానక్షత్రం శనివారం అనగా సెప్టెంబర్ 2026 సంవత్సరం. రేడియో 2OOO FM 98.5 MHz తరంగాలపై తెలుగు అసోసియేషన్ సమర్పిస్తున్న ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు సారథి మొటమరి. కార్యక్రమ వివరాలు. ఈనాటి కార్యక్రమంలో భక్తిరంజని ప్రత్యేక కార్యక్రమం అట్టు పెసరట్టు పులిహోర. ఈ వారం ప్రశ్న, కొన్ని పాటలు ప్రకటనలు వింటారు. భక్తిరంజని, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్కడ తిరుపతిలోనూ, ఇటుపక్క సిడ్నీ తిరుమల హెలెన్స్బర్గ్లోనూ జరుగుతున్న సందర్భంగా ఈనాటి భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రానికి ఆత్రేయ అందించిన తాత్విక భక్తి గీతం ఏడుకొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ పాట విందామండి. మధుర స్వరకల్పన చేసిన వారు సాలూరి రాజేశ్వరరావు, పాడింది ఇంకెవరండి మన ఘంటసాల.

ఇక ఈరోజు తెలుగువాణి వార్తలు ఏమీ లేవండి, ఎందుకంటే ఇంకొక బ్రాడ్కాస్టరు లేనందువల్ల. మీరందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న మా ఈ వారం ప్రశ్న ఏమిటంటే, భార్య లేదా భర్త ఎంత బాగా వండినా మా అమ్మ చేతి వంట బాగు బాగు అంటూ ఉంటారు. మీ స్మృతిలో ఒక మంచి అట్టు పెసరట్టు లేదా పులిహోర గురించిన అనుభవం ఉంటే చెప్పండి. మీ సమాధానాలు మా వెబ్సైట్ sydneytelugu.org ద్వారా తెలియచేయండి. అన్నీ సరైన సమాధానాలే. సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరిని లాటరీ ద్వారా ఎన్నిక చేసి వారికి స్వాగత్ బిర్యానీ హౌస్ వెంట్వర్త్విల్ వారి $25 టేక్అవే గిఫ్ట్ వోచరు అందించబడుతుందండి. ప్రశ్న మరొకసారి, భార్య లేదా భర్త ఎంత బాగా వండినా మా అమ్మ చేతి వంట బాగు బాగు అంటూ ఉంటారు. మీ స్మృతిలో ఒక మంచి అట్టు పెసరట్టు లేదా పులిహోర గురించిన అనుభవం ఉంటే చెప్పండి. మీ సమాధానాలు మా వెబ్సైట్ sydneytelugu.org ద్వారా తెలియచేయండి. అదండి, మీ నుంచి చాలా సమాధానాలు, చాలా చాలా సమాధానాలు ఆశిస్తున్నా. ఇక మనం ఈరోజు ప్రత్యేక కార్యక్రమం వస్తే అట్టు పెసరట్టు పులిహోర. నిజానికి ఈ అట్టు పెసరట్టు ఈ పదాలన్నీ తెలుగువారికి ఎంతో ఆప్యాయమైన పేర్లేనండి. చక్కటి ఎంతో అనుభూతినిచ్చే ఆహారమే మనకు ఒకప్పుడు ఉన్నది. కానీ ఈరోజు అంటే ఈ రోజుల్లో ఈ అట్టు అనే పేరే ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఇంకా ఎట్లే ఇంకా ఏంటంటే పెసరట్టు అంటున్నారు, కానీ పెసర దోశ అల్ల. ఈ అట్టు అసలు మనం ఎలా ఉండేది ఒకప్పుడు, నా చిన్నప్పుడు అట్టు ఎలా ఉండేది, పెసరట్టు ఎలా ఉండేది, సాధారణంగా పులిహోర అంటే ఏంటి, మనం ఒక్కసారి ఆలోచించాల్సింది. ఆహారం అంటే ఆహారం ఆ రంగు రూపే కాదండి, దానికి మించి ఆహారంలో ఉండాల్సిన అద్భుతమైన గుణం మనకేం కావాలండి, రుచి. ఆ రుచి లేకపోతే ఆ పదార్థం ఎందుకండి. రుచి లేని పదార్థం మనం తినచ్చు, మనం తెలియనేము, ఇంకోళ్ళకి మనం పెట్టకూడదు కూడా రుచి. అందుకే కదా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం రుచి, ముందు ఎలా ఉంది ఈ పదార్థం, మనం చేసింది బాగుందా, రుచిగా ఉందా, ఇది మనం ఇంకొకరికి పెడితే రుచిగా ఉంటుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఆఖరికి మన గరికుపాటి వారు ఏమంటారంటే, దేవుడికి పెట్టే ప్రసాదం కూడా నువ్వు రుచి చూడకుండా ఎలా పెడతావయ్యా, నీకైతే రుచిగా ఉండాలి కానీ దేవుడికి రుచి అక్కర్లేదా అంటూ ఉంటారు ఆయన. అది నిజమేనేమో, కానీ ఇంకా మనం అంత స్థాయికి ఎదగలేదనేది మన అందరికీ తెలుసున్నదే. ఇక ఏంటంటే మన తెలుగు వాళ్ళ గురించి, మన తెలుగు వంటకాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక చిన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు ఎలా ఉండేది పరిస్థితి అంటే, నేను ఇంచుమించు ఒక 60-65 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోతున్నానండి. నా చిన్నప్పుడు మా ఊరు పాలకొల్లు, గోదావరి జిల్లా అనుకోండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ గోదావరి జిల్లాలో ఏ విధంగా ఇంచుమించు ఉండేది అనేది నాకు గుర్తుంది, చెప్తూ ఉంటాను శ్రోతల్లో. అనేక జిల్లాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఇక్కడ మన సిడ్నీలో ఉన్నారు, వారి వారి అనుభవాలు కూడా తర్వాత కార్యక్రమంలో నేను నా ఫోన్ నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ అనుభవాలు పంచుకోవాలనుకుంటే తప్పకుండా పంచుకోవచ్చండి. అసలు అట్టు అనే మాట సాధారణంగా మా ఊళ్ళో మేమనేవాళ్ళం అంటే పొల్లట్టు అనేవాళ్ళం. ఎందుకు పొల్లట్టు అనేవాళ్ళము అనే దానికి కూడా కారణం ఉందన్నమాట. ఆ అట్టు అంటే మామూలుగా మినపట్టు అని అర్థం. ఇంక మళ్ళీ వేరే మనం చెప్పక్కల మినపట్టు అని. అట్టు అంటే మినపట్టు అని, లేకపోతే
ఆ ప్రిఫిక్స్ తర్వాత ముందో వెనకో చేర్చడం జరుగుతుంటుంది అన్నమాట, రవ్వట్ అని లేదంటే పెసరెట్ అని, ఎందుకంటే పెసలతో చేసేది కాబట్టి అది పెసరెట్ అని ఇలా అంటూ ఉంటాం కదా. సాధారణంగా ఏం చేసేవారంటే ఆ రోజుల్లో నాకు గుర్తుండగా మనకి పొట్టు మినువులు ఉండేవి కదా, ఆ పొట్టు మినువుల్ని నానపెట్టి ఆ తర్వాత సాయంత్రం ఆ సమయానికి ఇంచుమించు ఆ పొట్టంతా విడిపోయేది, ఆ పొట్టునంతా వేరు చేసి ఆ పప్పుని చక్కగా మినపప్పుని రుబ్బేవారు. ఆ పిండి రుబ్బు రోళ్ళు, అప్పటికి మెషిన్స్ కూడా లేవు కదండి, ఈ మన మిక్సీసు గ్రైండర్సు ఇలాంటివన్నీ లేని కాలంలో రుబ్బు రోళ్ళు ఆ పత్రం తిప్పుతూ ఎంతో కష్టపడి చక్కగా రుబ్బుతూ ఉండేవారు. ఆ తర్వాత సాధారణంగా కొందరు ఏం చేసుకునేవారంటే వాళ్ళకున్న రుబ్బు రోల్ సైజు బట్టి ఎంత పరిమాణంలో ఉంది, ఎంత దేనికి అట్టు దేనికి ఇడ్లీకి అంటూ విభాగం చేసుకుని కొంత పిండిలో కొట్టు పిండి కలిపేవారు, కొంత పిండిలో బియ్యం నూక కలిపేవారు. బియ్యం నూక అండి, ఉప్పుడు నూక కాదు. ఈ తర్వాత ఈ కొట్టు పిండి అంటే ఏంటి అనేది బియ్య పిండి కాదండి, అంటే మనకు మామూలుగా ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తే రైస్ ఫ్లార్ అని కనపడుతూ ఉంటుంది, అది కాదు. బియ్యాన్ని తడిపి ఆరబెట్టి చాలా ఆరిపోయిన తర్వాత అందులో తడేమీ లేదు అనుకున్న సమయంలో దాన్ని ఒకప్పుడు రోల్లో దంపేవారు మెత్తగా, దాన్ని కొట్టు పిండి అనేవారు, అంటే కొడుతున్నాం కాబట్టి. ఆ తర్వాత మనకి మిల్స్ ఇవన్నీ రావటంతో ఈ బియ్యాన్ని పట్టుకెళ్ళి మిల్లో ఆడిచ్చేవాళ్ళం. కానీ సాధారణంగా మిల్లో మీకు ఈ ఇలాంటి తడిపిన బియ్యాన్ని ఆడరు, ఎందుకంటే అది అందులో ఆ ప్లేట్స్ మధ్య అట్టుక్కుపోయి ఇంకా మీకు పిండి అనేది రాదన్నమాట. మాకు తెలిసిన వాళ్ళు కొందరు ఉండేవారు ఆ విధంగా. మేమేంటంటే మా మీద నమ్మకం ఉండేది ఏ విధంగానూ మెషిన్ ఆగిపోకుండా వీళ్ళు బియ్యాన్ని తీసుకొస్తారని. చక్కగా మాకు ఆడిచ్చి ఇచ్చేవారన్నమాట చక్కటి పిండి. ఆ పిండి మీరు చూస్తే తెలుస్తూ ఉంటుంది, కాస్త పట్టుకుంటే చేతిలోకే దాని అంటే ఎంత మెత్తగా ఉంది. అలాగే అందులో కూడా కొంచెం మాయిశ్చర్ అంటాం కదా, అంటే కాస్త నీరు లాంటిది ఉందేమో అనిపించే స్పర్శ తగులుతూ ఉంటుంది అన్నమాట. అదే బియ్య పిండిలో మీకు చూడగానే తెలిసిపోతుంది అందులో ఉండే అంటే ఎటువంటి తేమ ఉండదు కాబట్టి మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఈ అట్టుకి ఈ కొట్టు పిండి కలిపేవాళ్ళం. ఈ కొట్టు పిండి కలిపి అలా ఉంచి పొద్దున్న అట్టేసేవారు. ఖచ్చితంగా అందులో మేము జీలకర్ర వేసుకునేవాళ్ళు అండోయ్. అట్టు అంటే జీలకర్ర. ఇంకొకటి, ఇప్పుడు సాధారణంగా మీరు ఎక్కడ ఏ హోటల్స్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ఈ అట్టుని తిరగవేయటం అనేది ఉండదు. మీకు ఆ దోశ అలా ఇచ్చేస్తూ ఉంటారు, ఒకసారి పెనం మీద వేసి దాన్నే మడిచేసి ఇచ్చేస్తూ ఉంటారు. అది నిజంగా అంత రుచికరంగా ఉండదు, ఎందుకంటే ఆ అట్టుని ఎప్పుడైతే మీరు తిప్పి చక్కగా ఆ రెండో వేపు కూడా కాల్చి ఇస్తారో అప్పుడే దాన్ని రుచి అండి. ఆ జీలకర్ర కూడా ఉంటుంది. ఆ పొద్దున్న అయ్యేటప్పటికీ ఈ మినప్పిండి కొట్టి పిండి కలిపిన పిండిలో రవంత పులుపుతనం కూడా వస్తుందన్నమాట, అంటే మనం ఇంగ్లీష్లో ఫెర్మెంటేషన్ అనొచ్చు. దానివల్ల ఆ వచ్చే రుచి అద్భుతంగా ఉండేది. దీంతోపాటు మరి నంచుకుంటానికి ఏదో పచ్చళ్ళు ఉండాలి కదా, కొబ్బరి పచ్చడు లేకపోతే శనగపిండి పచ్చడు లేకపోతే అల్లం పచ్చడు ఇలాంటి ఏదో ఒక పచ్చడి చేసేవారు. ఇక ఆ కొబ్బరి పచ్చడికి వచ్చినప్పుడు మా గోదావరి జిల్లాలో కొబ్బరి కొరత ఉందండి. ఆ కొబ్బరి మీకు పచ్చడి చేయగానే మీకు దాని రూపులో తెలిసిపోతుంది అన్నమాట. అందులో బురుగు ఉంటుంది, అంటే చాలా ఫ్లఫీగా ఎంతో చక్కటి ఈ కొబ్బరి, మంచి లేత కొబ్బరి లాంటిది అనుకోండి, మరీ లేత కొబ్బరి కాదు, మరీ ముదిరిపోయిన దాంట్లో మనకి ఒక రకమైన కొబ్బరి నూనె వాసన ఉంటుంది. అలా కాకుండా చక్కటి కొబ్బరి, ఆ కొబ్బరితో పచ్చడి చేసి అందులో శనగపప్పు నూనెలో వేపి చక్కగా దాన్ని అప్పుడు రుబ్బి మనకి
పచ్చడి చేసి అది కూడా మళ్ళీ రుబ్బురోల్లో చేసేవారండి. పచ్చిమిరపకాయ, కొంచెం అల్లము, కొంచెం చింతపండు, తర్వాత తాలింపు అండి. సాధారణంగా మన వాళ్ళకి తాలింపు అంటే ఏదో నాలుగు ఆవాలు అటు ఇటు చల్లినట్టుగా ఉంటుందన్నమాట, అది కాదండి. తాలింపు అంటే చక్కగా మంచి తాలింపు పెట్టాలి, అందులో కొంచెం ఎండమిరపకాయ వేసేవారు, కరివేపాకు వేసేవారు. మనం తీసుకున్న ప్రతి ముద్దకి, నంచుకున్న ప్రతి దాంట్లోనూ కూడా ఈ తాలింపు రావాలి. ఈ తాలింపులో కూడా ఏముండేది, మినప్పప్పు మళ్ళీ ఉండేది, జీలకర్ర ఉండేది, ఆవాలు, ఈ మూడు కలిపిన దాన్నే మేము సాధారణంగా తాలింపు అనేవాళ్ళం. ఇప్పుడు మనకి మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళండి, ఎక్కడ చూడండి, సాధారణంగా తాలింపులో ఒక్కోసారి మనకి ఆవాలే తప్ప ఆ మిగతా ఏం కనపడవు. ఆవాలు కూడా ఏదో చిలకరించినట్టు ఉంటుంది. ఇది దీనివల్ల వచ్చే ఆ రుచి అద్భుతమైన రుచి అన్నమాట. ఇక ఇడ్లీ ఉండేది కదా, ఇడ్లీ కూడా ఇదే విధంగా మనం ఆ ముందు రోజు రుబ్బిన దాంట్లో బియ్యపు నూక కలిపేవారు. ఉప్పు నూక కాదని చెప్పాను కదండి, బియ్యాన్ని మరపట్టించిన మురువు అన్నమాట, ఆ నూకలో కలిపేవారు. పొద్దున్న ఏడప్పటికి అది కూడా ఒక రకమైన పులుపు, ఒక రకమైన పులుపు వచ్చేది. ఆ ఇడ్లీ అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ ఇడ్లీ తింటే ఆ కొంచెం పులుపు ఉన్న ఇడ్లీ, అంటే పులుసుపోయిన ఇడ్లీ అని కాదండి, ఆ రకమైన మనకి రుచి తగులుతూ ఉండేది. సాధారణంగా బయట కాకా హోటల్లో చిన్న చిన్న ఇళ్లల్లో అమ్మేవాళ్ళు ఏం చేసేవారంటే, ఆ వేడి వేడి ఇడ్లీ తీసి, మనకి తామరాకులు ఉండేవి కదండి, ఆ తామరాకుల్లోనో అవి లేకపోతే అరిటాకుల్లోనో పెట్టి ఒక చిక్కటి కొబ్బరి చట్నీ పచ్చడి ఇచ్చేవారు అన్నమాట. అంతే కొబ్బరి పచ్చడి అంటే ఏదో నీళ్ళలా ఉండేది కాదండి, ముద్ద. నాకు తెలుసుండగా చిన్న చిన్న హోటల్స్లో అయితే 15 పైసలకి 2 ఇడ్లీ వచ్చేవి. మామూలుగా ఇంకొక చిన్న ఆటల్లో అయితే 5 పైసలకి 1 ఇడ్లీ, 5 పైసలకి 1 చిన్న అట్టు లాంటిది వచ్చేదన్నమాట. ఈ అట్టుతో పాటు మామూలుగా చిన్న చిన్న రెస్టారెంట్లు అయితే శనగపిండి పచ్చడి ఇచ్చేవారు. అక్కడి నుంచే అనుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట, 2 ఇడ్లీ బకెట్ సాంబార్ అని. మీరు విని ఉంటారో లేదో, అంటే ఇచ్చే 2 ఇడ్లీ కానీ నాకు ఓ పెద్ద మొత్తంలో సాంబార్ ఇవి అని. అలాగే చిన్నప్పుడు నేను 1 రూపాయి పట్టుకెళ్తే మా అన్నయ్య వాళ్ళు, స్నేహితులు ఇంట్లో ఉండేవారు ఎవ్రీ ప్రతిరోజును వచ్చి ఆడుకుంటానికి. సో వాళ్ళందరూ ఒరే ఓ అట్లు పట్టరారా అనేవారు. 1 రూపాయి పట్టుకెళ్తే 20 అట్లు ఓ పెద్ద చెంబు పట్టుకెళ్ళేవాడిని, దాని నిండా శనగపిండి పచ్చడి వేసి ఇచ్చేవారండి. అది నాకున్న అనుభవం. ఇంచుమించు గోదావరి జిల్లాలో ఉన్నవారు అందరూ ఈ విషయాన్ని చూసే ఉంటారు. ఇప్పుడు చూడని తరం ఏమన్నా ఉంటే వాళ్ళందరికి కూడా ఇది ఏమన్నా చూచాయిగా, వారి తల్లిదండ్రులు లేదా వారి తాతలు చూసి ఉంటారు ఖచ్చితంగా. మనం మిగతా మన సంభాషణకి వెళ్లే ముందు ఒక చక్కటి పాట విని తిరిగి మనం సంభాషణకు వద్దామండి.

విన్నారు కదండి, ఈ పాట వినని తెలుగువారు ఉంటారని నేను అనుకోను. మన ఆహారాల్లో ఉండే అద్భుతమైన కొన్ని కొన్ని తినుబండారాల గురించి చాలా విపులంగా ఆనాడు పెంగళ నాగేంద్రరావు గారు అద్భుతంగా రాశారు. దానికి చక్కటి సంగీతం మన ఘంటసాల వారు అందించారు. మాధవపేద్ది సత్యం గారు నిజంగా చాలా చక్కగా పాడి అటు మనకేమో తెర మీద అద్భుతమైన నటుడు ఎస్వి రంగారావు గారు, నా మొత్తం ఆ స్క్రీన్కి అంతా నిండిపోయి, ఆ తెరకంతా నిండిపోయి ఒక్కొక్క లడ్డు ఆయన తింటూ అటు ఆ డేగిశాల నుంచి ఆ లడ్డూలు ఆయన నోట్లోకి వెళ్ళిపోవటం అనేది మర్చిపోలేని ఒక చిత్రం అనుకోండి. మరిపిల్లాని అలా ఉండిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియదు, ఈ మాయాబజార్కి ముందు అంటే 20 సంవత్సరాల క్రితం శశిరేఖ పరిణయం అని ఓ సినిమా వచ్చింది. అది కూడా దాని పేరు కూడా శశిరేఖ పరిణయం మాయాబజార్ అని ఉంటుంది, అదే కదా. కానీ ఆ సినిమా కూడా అద్భుత విజయాన్ని సాధించింది అంటారు. మనకి ఏంటంటే చింతించవలసిన విషయం ఏంటంటే ఆ సినిమా మనకు దొరకట్లా, కానీ అందులో పాటలు కూడా దొరకట్లే. కానీ పాటల పుస్తకంలో ఇటువంటి పాట అక్కడ కూడా ఉందండి. అది ఎలా అంటే అంత విపులంగా లేదు కానీ, వివాహ భోజనంబు వింతైన పాయసంబు ఘనమైన దప్పళంబు కడుమంచి అప్పళంబు చవులూర చేయు విందు సంతోషము గతిందు సాకేల రండు ముందు లేకున్న మనసు గుందు బలేస బాసు లడ్డు పరిగెత్తవేమి అడ్డు జిలేబులారలెండు శీఘ్రం బయటకు రెండు అని. మనం ఈ మాయాబజార్ చూసి అందులో మార్కస్ బాట్లీ గారు అద్భుతంగా చేశారు ఫోటోగ్రఫీ అనుకుంటూ ఉంటాం. బహుశా ఈ మాయాబజార్ చిత్రంలో కూడా అలాంటి చిత్రీకరణ ఉంది అనేది ఈ పాట ద్వారా తెలుస్తుంది కూడా. ఆ చిత్రం కూడా అద్భుత విజయాన్ని సాధించింది చక్కటి. ఈ పాట ద్వారా కూడా మనకు తెలుస్తుంది ఇంచుమించు మన ఈ సినిమా ఈ పాట కొంచెం ఆయన తీసుకుని ఉండొచ్చు పెంగళ నాగేంద్రరావు గారు ఒక అంటే ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, లేదంటే దాన్ని బట్టి ఆ పద్ధతిలో ఆయన రాసి కూడా ఉండొచ్చు అన్నమాట. ఇక మనం ఆహారంలోకి వస్తే మన తెలుగువారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక జీవి పూర్ణచంద్ర గారిని ఆయన ఒక పుస్తకం రాశారు తెలుగువారి రుచులని. అందులో ఒక చిన్న 4 వాక్యాల గురించి మీకు చెప్పాలనిపించింది. వేడి వేడి అన్నంలో వేయించి ఉడికించిన ముద్దపప్పు కలుపుకొని పోసనయ్యి వడ్డించుకొని ఆవకాయతో నంజుకు తినే తెలుగువారు, గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ నంజుకుంటూ లొట్టలేసే తెలుగువారు, గుమ్మడి మినపపొట్టు ఒడియాలతో దప్పడం పులుసుని దట్టించి తినే తెలుగువారు, రాతి చిప్పలో కాచిన మజ్జిగ పులుసులు తగరం గిన్నెల్లో కాచిన చారులతో జుర్రుకు తినే తెలుగువారు, చెరకు పానకల్లో దెబ్బరొట్టె ముక్క ముంచుకుని తినే అమోఘ రుచి తెలిసిన తెలుగువారు ఏరి, అసలు పరికరాలేవి రాను రాను ప్రజలు వేగాహారాల అంటే ఫాస్ట్ ఫుడ్కి ఆయన చక్కటి ట్రాన్స్లేషన్ ఇచ్చారు వేగాహారం అంట, వెంట పరుగులు పెడుతున్నారు పరికరాలు పురావస్తు

0: జాబితాలో చేరిపోతున్నాయి, పోతున్నాయి. ఎందుకంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ నిలిచి ఉన్నాయి కనుక. ఇదండి ఒక్కొక్కసారి గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశం వెళ్తున్నప్పుడు ప్రత్యేకంగా మన సొంత ఊళ్ళు, మన చుట్టూ ఉన్న ఆ తెలుగు రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాం కదండి, ఏంటో బాధ కలుగుతూ ఉంటుంది. ఏమిటి ఈ తిండి, ఈ ఆహారం, ఈ చేసే పద్ధతి, ఇవన్నీ మరుగైపోతున్నాయి. ఏదో రకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. దోశ అంటారు, దాంట్లో రుచి ఉండదు. ఉల్లిపాయ దోశ అంటారు, ఆ ఉల్లిపాయ పై పైన చల్లి మడత పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు, రెండో వైపు తిప్పరు. ఇళ్లల్లో కూడా అసలు అట్టు తిరిగి తిప్పటం అనేది పూర్తిగా మర్చిపోయినండో. మీరు వింటున్నారు తెలుగు వాణి ఆన్ 2000 FM 98.5 అలవరసలపై అండి. అలాగే మా ఈ వారం ప్రశ్న ఏంటంటే, భార్య భర్త ఎంత బాగా వండినా మా అమ్మ చేతి వంట బాగు బాగు అంటుంటారు. మీ స్మృతిలో ఒక మంచి అట్టు, పెసరట్టు లేదా పులిహోర గురించిన అనుభవం ఉంటే చెప్పండి. మీ సమాధానాలు మా వెబ్సైట్ sydneytelugu.org ద్వారా తెలియచేయండి. అన్నీ సరైన సమాధానాలే. సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరిని లాటరీ ద్వారా ఎన్నిక చేసి వారికి స్వాగత్ బిర్యానీ హౌస్ వెంట్వర్త్ విల్ వారి $25 టేక్అవే గిఫ్ట్ వోచర్ అందించబడుతుందండి. ఇక మన చర్చలోకి వస్తే, మన ఈ ఇప్పుడు ఇళ్లల్లో కూడా ఏమైపోయింది, ఆ పెనాలు అనేవి మనం ఇదివరకు వాడే పెనాలు ఇప్పుడు లేనే లేవు. అంటే మనం చాలామందికి తెలుసో లేదు, పోత ఇనుము అనేవాళ్ళం. పోత ఇనుము అంటే క్యాస్ట్ ఐరన్ అన్నమాట. ఆ క్యాస్ట్ ఐరన్తో చేసిన పెనాల్ని వాడేవాళ్ళం. ఆ సమయంలో నాకు ఆశ్చర్యం వేస్తుంది, మా అమ్మ వాళ్ళు వంట చేసే సమయంలో కట్టెల పొయ్యి, ఆ కట్టెల పొయ్యి మీదే ఓ పెద్ద పెనం పెట్టుకుని ఒక మనిషికి ఒక అట్టేయగలరు అంతే కదండి. హోటల్లో అంటే పెద్ద పెనాలు ఉంటాయి, ఓ రెండు మూడు అట్లు వేయచ్చు. ఇళ్లల్లో ఒక పెద్ద సంసారం ఉన్న చోట అట్టు వేయటం అనేది ఒక పెద్ద ప్రహసనం అన్నమాట. ఒక్కొక్క అట్టు ఒక్కొక్క మనిషికి వేసి ఇవ్వటం అనేది. అలాంటి కట్టెల పొయ్యి మీద మంట సరి చూసుకుంటూ, ఈ మంట సరిగ్గా ఉందా, పెనం కాలిందా, అట్టు సరిగ్గా వస్తుందా లేదా చూసుకుంటూ అద్భుతంగా అట్లు వేసి తినిపించిన రోజులు అన్నమాట. అవన్నీ మాయమైపోయినాయి. ఇప్పుడు అలాంటి అట్టు మనకు దొరకట్లే. ఇప్పుడు ఈ మన నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నాం. సో దాని మీద తిప్పరు. సో గరికబాటి వారి ఓ చిన్న చూరు చెమక్ వేశారనమాట. నాన్ స్టిక్కు అంటే నాన్న స్టిక్కో లేకపోతే అమ్మ స్టిక్కో ప్యాన్లో వేస్తున్నారు కదండి. దాని గీకి మనకి ఇస్తూ ఉంటారు. అసలు తిరగబెట్టిన అట్టు ఏమట్టండి అంటారు అన్నమాట. అది అంటే ఆయన కూడా అటు పక్క గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఆయనే కాబట్టి ఆయన కూడా ఇంచుమించు మన వయసు వారే కాబట్టి ఆయన చూశారు ఎలా ఉన్నాయి, ఈ రుచులు ఎలా ఉన్నాయి, ఎలా మారిపోయినాయి, ఇప్పుడు ఈ అట్లు వేస్తున్నట్లో ఎలా మారిపోయింది రుచులు అనేది. తర్వాత మనం ఇక పెసరట్టు గురించి కొంచెం మాట్లాడుకునే ముందు ఏం చేస్తానంటే, మనకి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయండి, అవి వినిపించి ఆ ప్రకటనలు అయిన తర్వాత తిరిగి మన సంభాషణ కొనసాగిద్దాం.
1: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Center is a proud sponsor of Telugu Vani on 2000 FM.
2: Wills Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-362-797 పై సంప్రదించండి. విన్స్ టాక్సేషన్ ఆఫీస్ ఈస్ ఇన్ జార్జ్ స్ట్రీట్, పారామట. యూ డూ యోర్ బిజినెస్ అండ్ వీ డూ యోర్ బిజినెస్. విన్స్ టాక్సేషన్ ఈస్ అ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2OOO FM 98.5.
1: Westmead Doctors is a medical centre committed to total family care.

మా అనౌన్సర్ స్విచ్ ఆగిపోవడంతో నేను మాట్లాడింది కొన్ని విషయాలు ప్రకటనల తర్వాత మాట్లాడిన ఇంచుమించు 6-7 నిమిషాల కార్యక్రమం మీరు విని ఉండకపోవచ్చు, నన్ను క్షమించండి. ఇక నేను చెప్పింది ఏంటంటే, ఇక పెసరట్టుకి సంభాషణకు వచ్చినప్పుడు పెసరట్టు చేసేటప్పుడు ఆ పెసలు నానబెట్టి పిండిగా చేసి దానిని అట్టు వేసేవారు. అప్పట్లో ఫ్రిడ్జ్లు అది లేని కారణాన పెసరట్టు పిండి ఏంటంటే తొందరలో పులిసిపోవటం వల్ల పెసరట్టు మీకు పిండి వేసేసుకుని ఏదో సాయంత్రం మేము అట్టు తిందామంటే సాధ్యమయ్యేది కాదు. ఆ పెసరట్లు పిండి 2-3 గంటల్లో పూర్తి అయిపోవాలన్నమాట. అందుకే హోటల్స్లో కూడా మీరు 9:30 తర్వాత వెళితే పెసరట్టు దొరికేది కాదు. ఈ పెసరట్లు కూడా ఎలా ఉండాలి, చక్కగా కాస్త కొంచెం దడసరు ఉండాలి. ఓ 1 mm మన పేపర్ థిక్నెస్ లాగా, 1 mm థిక్నెస్, అంతకన్నా తక్కువ పెనానికి అంటుకుపోయిన దాని నుంచి తీస్తున్న పేపర్ లాంటిది దోశ కాదండి మన పెసరట్టు కాదు. మన పెసరట్లో కాస్త దడసరి ఉండాలి. అందులో దానిలో చక్కగా పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర, కొత్తిమీర చక్కగా వాటిని కుమ్మి దాని మీద అద్ది దాన్ని ఒకవైపు వేగిన తర్వాత తిరిగి ఒక్కసారి తిప్పి దాన్ని రోస్ట్ చేయాలి. ఈ రోస్ట్కి క్రిస్పీకి చాలా తేడా ఉందండి. అప్పట్లో మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా 2 పెసరా రోస్ట్ అంటూ ఉండేవారు. అంటే ఏంటంటే కాస్త రోస్ట్ అంటే మనం దోరగా వేగింది అని అనుకోవచ్చు మా తెలుగులో. దానికి నాకు పూర్తిగా చెప్పడానికి అర్థం కావట్లేదు, ఎలా చెప్పచ్చు అనేది. అది అనుభవం పొందితేనే కానీ ఆ రోస్ట్ అంటే ఏంటి అనేది అర్థం కాదు. దోశ కూడా అలాగే రోస్ట్ ఉండాలి. ఆ ఉల్లిపాయకి కూడా ఉల్లిపాయ దోశ కూడా రోస్ట్ ఉండాలి. కాదు తిప్పి వేసినప్పుడు మీరు అడగచ్చు, తిప్పి వేసినప్పుడు మరి దాని మీద అట్టుపైన వేసిన పడిపోవచ్చు కదా అంటారు. పడిపోకుండా ఏం చేసేవారంటే పిండి కాస్త మళ్ళీ అద్ది అప్పుడు దాని మీద నూనె చల్లి రెండో వైపు కూడా తిప్పి వేపేవారన్నమాట. అదండి దాంట్లో ఉన్న చిన్న మీరు ట్రిక్ అనొచ్చు, లేదంటే అప్పటి ఉన్న కిటుకు ఆ అట్టు చక్కగా రెండు వైపులా కాలి మనకి రుచి అందించాలంటే. ఇక మన ఎమ్మెల్యే పెసరట్టు అని మీరు వింటూ ఉండుంటారు. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే దానికి ఒకసారి ఆలోచిద్దాం. గోదావరి జిల్లాలో పెసరట్టుతో పాటు అంటే ఈ ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ మామూలే. గోదావరి జిల్లాలో ఏం చేసేవారంటే పెసరట్టుతో పాటు పక్కన ఉప్మా లేదంటే ఇడ్లీ, ఆ చక్కటి పుల్లటి ఇడ్లీతో నంచుకుతుంటుంటే పెసరట్టు, తర్వాత మంచి కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ అంటే నీళ్ళ లాంటి కొబ్బరి చట్నీ కాదండి, చాలా థిక్ కొబ్బరి చట్నీ. ఆ కొబ్బరి చట్నీతో మీకు సేవలు చేసేవారన్నమాట. మనం కూడా మన ఆత్మారాముడికి సేవ చేసేవాళ్ళు అలాంటి చక్కటి పెసరట్టు దోశతోట అట్టుతోట. అలాంటి ఆ సమయాన్ని నుంచి ఒక్కొక్కసారి గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఎందుకు మన రుచులు ఇంత మారిపోయాయి, ఈ పరిస్థితులు ఎందుకు మన పద్ధతులు ఇలా మారిపోయినాయి అంటే ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఆ రుచి తెలియక ఇలా అయిపోయింది అనిపిస్తుంది. లేదంటే ఆ రుచి అసలు ఆ అట్టును ఎలా చేసేవారని తెలియకపోవటం అన్నమాట. ఇక ఈ ఎమ్మెల్యే పెసరట్టు అనేది ఎందుకు వచ్చి ఉంటుంది, ఎలా వచ్చింది అంటే మన సాధారణంగా గోదావరి జిల్లాలో వాళ్ళు హైదరాబాద్ వెళ్ళేవారు, అంతే కదండి ఎమ్మెల్యేలు. మన రాష్ట్రం క్యాపిటల్ అక్కడ ఉంది కాబట్టి ఈ ఎమ్మెల్యే హాస్టల్స్లో మీకు ఒకప్పుడు ఇప్పుడున్న సెక్రటరియట్కి ఎదురుకుండా ఆ లోపల అసెంబ్లీ క్వార్టర్స్ ఉండేవి, అక్కడ రెస్టారెంట్లు అవి ఉండేది, అక్కడ సర్వ్ చేసేవారు. అలాగే మీకు లక్టీ కప్పూల్ ఏరియాలో ద్వారకా హోటల్ ఉండేది, వాళ్ళు పెసరట్టు ఇచ్చేవారు. మిగతా చోట అంత దొరికేది కాదనుకుంటాను. సో వాళ్ళు కూడా ఏం చేసేవారంటే సులువు కోసం ఈ పెసరట్టు తిప్పటం హోటల్స్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా, ఆ పైన లోపల చక్కగా ఉప్మా ప్యాక్ చేసేసి ఉప్మా అందులో పెట్టి మడిచేసి ఇచ్చేవారు అన్నమాట. దాన్ని ఎమ్మెల్యేలు తింటున్నారు కాబట్టి ఎమ్మెల్యే పెసరట్టని ఆ హోటల్స్లో కూడా పాపులరైజ్ చేయటం వల్ల ఏమైపోయింది, అలా నిజంగా ఇది ఎమ్మెల్యే పెసరట్టు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మా గోదావరి జిల్లాల నుంచి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ తినటం మీరు ఎక్కడికి వెళ్ళినా అసలు పెసరట్టు అనేది గోదావరి జిల్లాల సొంత
ఏంటంటే ఎంతో అనుబంధం వాళ్ళకి ఈ పెసరట్టు అనేది. అలాంటి చక్కటి పెసరట్లు తినేవాళ్ళు మనలో చాలామంది ఉంటుంటారు. ఇక్కడ నా కార్యక్రమం వింటున్న చాలామంది బహుశా ఆ చక్కటి పెసరట్లు అలాంటి అట్లు తినేవాళ్ళు ఉండి ఉంటారు. వాళ్ళకి అవకాశం ఉంటే మనం తిరిగి మాట్లాడుకుందాం. మా ఈ వారం ప్రశ్నకు కూడా వారు సమాధానాలు చెప్పచ్చు. ఏంటంటే భార్య భర్త ఎంత బాగా వండినా మా అమ్మ చేతి వంట బాగు అంటుంటారు. మీ స్మృతిలో ఒక మంచి అట్టు పెసరట్టు లేదా పులిహోర గురించిన అనుభవం ఉంటే చెప్పండి అని మీ సమాధానాలు మా వెబ్సైట్ sydneytelugu.org ద్వారా తెలియచేయండి. మనం మరలా ఒక చక్కటి పాట విని తిరిగి మన కార్యక్రమానికి వద్దామండి. మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ 2 FM 98.5 MHz.

మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ 2OOO FM 98.5 MHz తరంగాలపై అండి. మనం అట్టు పెసరట్టు పులిహోర గురించి మాట్లాడుకుంటూ, అట్టు గురించి కొంచెం మాట్లాడుకుని, పెసరట్టు గురించి అలాగ మాట్లాడుకుని ఉన్నాము. తర్వాత ఈ అట్టు లేదా పెసరట్టు వేసేటప్పుడు ఇంతకుముందు నేను చెప్పినప్పుడు కొంత మిస్ అయింది. కొంత ఏంటంటే, ఆ పెనం, మనం వాడే పెనం ఏంటంటే క్యాస్ట్ ఐరన్ పెనం. ఆ క్యాస్ట్ ఐరన్ మనం పోత ఇనుము అనేవాళ్ళం తెలుగులో. ఆ పోత ఇనుము ఇప్పుడు మళ్ళీ తిరిగి అమ్ముతున్నారు పెనాలు. ఇప్పుడు మీరు భారతదేశం వెళ్తే హైదరాబాద్లోనూ అక్కడ మనం తెప్పించుకునే వాళ్ళు ఉన్నాం. ఆ క్యాస్ట్ ఐరన్ పెనాలు ఇప్పుడు వేలల్లో అమ్ముతూ ఉన్నాయన్నమాట. ఈ పెనానికి కూడా ఒక పద్ధతి ఉందండి. మీరు కొత్తగా కొన్న పెనం మీద అట్టు రాదు. ఆ పెనానికి ఏమనేవాళ్ళు అంటే పదునెక్కాలనేవాళ్ళు, అంటే మనిషికి అనుభవం వచ్చినట్టుగా పెనానికి కూడా అట్టు వేపటానికి ఒక రకమైన అనుభవం రావాలన్నమాట. అది దాన్నే పదును అనేవారు. సాధారణంగా ఇప్పుడు మా ఇంట్లో ఉంటే మా అమ్మ దగ్గర వాడుతూ ఉన్న పెనం మా అన్నయ్య వచ్చేసి నాకు ఇచ్చేసి అమ్మ నేను పట్టుకెళ్ళిపోతానని చెప్పేసి మా అన్నయ్య పట్టుకెళ్ళిపోయాడు. సో మళ్ళీ ఇంకో కొత్త పెనం పెట్టి దానికి మళ్ళీ కొన్నాళ్ళు వాడితే అది మళ్ళీ పదును వస్తుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ అట్టు చక్కగా వస్తూ ఉంది. ఆ క్యాస్ట్ ఐరన్ పెనం మీద మనం రెండు వేపులా తిప్పడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఆ రోజుల్లో అయితే మా పెద్ద పెద్ద సంసారాలు ఉన్న చోట కట్టెల పొయ్యి మీద అంటి చేసేవారు. ఆ కట్టెల పొయ్యిల నుంచి మనం ఏమైంది, కెరసినాల్ టవ్వులు, తర్వాత బొగ్గుల పొయ్యిలు, తర్వాత ఇప్పుడు గ్యాసు, ఆ తర్వాత ఇండక్షను, ఇవన్నీ రావటంతో వాటి మన ప్రిపరేషన్లో కూడా, అంటే వాటిని మనం ఎలా తయారు చేస్తున్నాం కూడా మార్పు వచ్చింది. దానివల్ల కూడా రుచిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ దీనిపై అంతటి పరిశోధన జరిగినట్టు అనిపించదు. నిజంగా మన తెలుగువారు మర్చిపోతున్న ఎన్నో రుచుల్లో ఇవన్నీ మంచివండి. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళి, ఇంతకుముందు ఒక కార్యక్రమంలో చెప్పాను, నేటి ప్రయాణాలు గత స్మృతులు అన్న దాంట్లో కూడా ఈ ఆహారం గురించి చెప్పాను. మనకి ఈ ఆహారం కనుమరుగైపోతున్నది. ఈ అట్టు అనేది దొరకట్లేదు ఎక్కడ. ఏదో దోశ అంటారు, ఆ దోశ కూడా నేను చెప్పినట్టుగా ఒక క్రిస్పీ, ఒక రెండో వేపు వేపటం ఉండదు. ఉల్లిపాయ అట్టు అంటే అట్టు పైన జల్లేసి ఇవ్వటం, పచ్చడి అంటే కొబ్బరి పచ్చడి అన్నా కూడా నీళ్ళగా, ఇంకో రకాల పచ్చడి, దాంట్లో రుచి ఉండకపోవచ్చు, దాంట్లో తాలింపు సరిగ్గా ఉండదు. తాలింపు అంటే కూడా చెప్పుకున్నాం కదా, చక్కగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ చక్కగా వేపి వేసిన ఆ పచ్చడి అసలైన పచ్చడి, ముద్ద ముద్ద కొబ్బరి పచ్చడి అన్నమాట. అలాంటి కోనసీమ లాంటి లేదా గోదావరి జిల్లాల్లో దొరికే కొబ్బరి, లేత కొబ్బరి, నునులేత కొబ్బరి, దాంతో చేసిన ఆ పచ్చడి బురుగు తెలిసిపోతూ ఉంటుంది. ఆ చూడగానే ఆహా, అద్భుతమైన పచ్చడి, ఇప్పుడు తినేయాలని. అంటే నిజానికి అట్టుకన్నా పచ్చడి మేలన్నట్టు లేదా రుచి అన్నట్టు పచ్చడి ఎక్కువ ఖరీదు అయిపోయేది. కానీ అప్పట్లో హోటల్స్లో ఎవరు రిస్ట్రిక్షన్ పెట్టేవారు ఏం కాదు. పచ్చడి ఒక అంత దోశ ఇచ్చి ఒక చిటికెట్ పచ్చడి ఇవ్వటం మనం చూస్తున్నాం. అలాగే మసాలా దోశ అంటే ఆ దోశలో ఏదో ఓ చిన్న ఒక స్పూను మసాలా పెట్టేసి ఈ లేదంటే బంగాళాదుంప కూర, ఇదే మసాలా అట్టు అంటున్నారు, లేదా మసాలా దోశ అంటున్నారు. అలా కాదు, చక్కగా ఇచ్చేవారు. ఇప్పుడు నాకు మా సింగపూర్ రోజుల్లో కూడా నాకు ఇప్పటి వరకు అక్కడ పచ్చళ్ళు అనేది అక్కడ పెట్టేసి ఉంటాయి. ఎంత పచ్చడి కావాలన్నా మీరు వేసుకోండి, అందులో మొహమాటం ఏం లేదన్నమాట. ఎందుకంటే మన ఆ రుచి నిజంగా అనుభవించాలంటే చక్కటి పచ్చడి పక్కన ఉండాలన్నమాట. ఇక పులిహోరకు వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఏ శుభకార్యాలు జరిగినా పులిహోర బూరెలు అనేవి సర్వసాధారణం కదండి. ఆ బూరెలకి ఎలాగా మినప్పప్పు, శనగపప్పు ఉడకపెడతారు కాబట్టి ఏం చేసేవారంటే పులిహోరలో కూడా ఈ మామూలుగా మనం అన్నంలో ఆ శనగపప్పు కూడా వేసి చక్కగా పులిహోర తయారు చేసేవారు. పులిహోరలో మనం ఏం చేస్తాం, ఈ రోజుల్లో ఎలా ఉంటాయి పులిహోరలు, ఓ పసుపు, కొంచెం చింతపండు పులుసు, మహా అయితే కొన్ని కరివేపాకు విరివిగా మనకి సిడ్నీలో ప్రాబ్లం ఏం లేదని బాగా కలిపేస్తూ ఉంటారు. తర్వాత మనకి ఇంగువ, అంతే తప్ప దాంట్లో రుచి ఉందా, అందులో ఎంత
మేరకు మనం తాలింపు వేసాం. తాలింపు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా తాలింపులు మా లెక్కలో మీరు శనగపప్పు చెక్క వేపచ్చు, లేకపోతే మినప్పప్పు, శనగ మన జీలకర్ర, ఆవాలు ఇవన్నీ చెక్క వేపి అందులో వేసిందే మన ముద్ద ముద్దకి మనకి ఈ తాలింపు తగులుతూ ఉండాలి. చక్కగా ఆ పులుసుని కూడా చాలా ఉడకపెట్టి చక్కటి రుచి వచ్చేట్టుగా పులిహార చూడగానే మనకి నోరు ఊరాలన్నమాట. అలాంటి దాంట్లో పులిహారలో కూడా రకరకాల పులిహారలు ఉన్నాయి, దాని గురించి నాకు తర్వాత కార్యక్రమంలో అవకాశం ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఈ పులిహారలో కూడా ఒక అద్భుతమైన స్థాయి ఏంటంటే ఆవ పెట్టిన పులిహార. అది మర్చిపోయారు చాలామంది ఇప్పుడు, ఎవరికి అసలు ఆవ పెట్టిన పులిహార అంటే తెలిసి తెలియకపోవచ్చు కూడా. ఆ పులిహార ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆ ఆవ పెట్టిన పులిహార తిన్నప్పుడు ఉండే ఘాటు, ఆవ ఘాటు మనకు తగులుతూ ఉంటుంది. మన ఆవకాయని ఎందుకుంటున్నాం, ఎందుకంటే ఆవ పిండి అందులో మామిడికాయతో కలపటం వల్ల మనం మూత తీయగానే ఆ ఆవ మంచి వాసన, మంచి వాసన అంటే మంచిది అనే అర్థం అండి, దాంతో మనకి నోరు ఊరుస్తూ ఉంటుంది. అలాగే ఈ పులిహార కూడా ఎంతో రుచికరంగా మనం తయారు చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే మన భారతీయ ఆహారంలో కానీ, ప్రత్యేకంగా మన శాఖాహారంలో కానీ ముఖ్యంగా ఏంటంటే కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువ అండి. ఈ పులిహారలు, దద్దోజనాలు చాలా ఈ సులువు కాబట్టి ప్రతి వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా పులిహార దద్దోజనం అని ఉంటుంది. అందులో దద్దోజనంలో మనకి సాధారణంగా ఇది కనపడదు, తాలింపు కనపడదు, రుచి కనపడదు, మజ్జిగ అన్నం కలిపేసి ఇదే పులిహార అనుకునే, లేకపోతే ఇదే దద్దోజనం, లేకపోతే ఇది పులిహార నుంచి మనం చక్కటి పులిహార చేసుకోవచ్చు, చక్కగా ఈ దద్దోజనాలు చేసుకోవచ్చు. ఈ పులిహారలో కూడా ఈ ఆవ పెట్టి చేసుకునేలో చక్కటి రుచి వస్తుంది దానికి. అందులో కూడా మనం జీడిపప్పు, వేరుశనగ పప్పు ఇవన్నీ వేసుకుంటాం వల్ల మన కార్బోహైడ్రేట్ కంటెంట్ మనం తగ్గించవచ్చు అందులో. దానివల్ల మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. పూర్తిగా మనం ఒక బియ్యంతో ఏదో కొంచెం పులిసి కలిపేసి దాని మీద నాలుగు ఆవాలు వేసేసిన పులిహార వల్ల మనకి చాలా మనం కార్బోహైడ్రేట్ మనం చాలా ఎక్కువ తీసేసుకుంటున్నాం అన్నమాట. అలా కాకుండా మనం చక్కటి పులిహార అందరూ చేసుకుని చక్కటి పులిహార అందరూ భోంచేస్తారని ఆశిస్తూ ఉన్నాను నేను. మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ 2000 FM 98.5 అండి. మనం ఇంకొక పాట విని తర్వాత కొన్ని మనకి ప్రకటనలు ఉన్నాయి, ఆ ప్రకటనలు కూడా విని తిరిగి మన కార్యక్రమానికి వెళ్దామండి.

శ్రోతలు, మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ 2000 FM 98.5 అలవరసలపై. ఇంతకుముందు మనము చెప్తామనుకున్న తెలుగు సందడి వారి ప్రకటన అండి. సిడ్నీలో తెలుగు సందడి వినాయక చవితి వేడుకలకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. తెలుగు సందడి సిడ్నీ ఆధ్వర్యంలో గణేష్ ఫెస్టివల్ సెప్టెంబర్ 19 శనివారం, అంటే ఈరోజేనండి, పారమట్టాలో ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ స్క్వేర్లో ఘనంగా జరగనుంది. ఉదయం అంటే 9 గంటల నుంచి, అంటే ఇప్పటి నుంచే అనమాట, ఇప్పుడే 9 అయింది, రాత్రి 9 గంటల వరకు గణేష్ పూజ, మధ్యాహ్నం 3 గంటల నుంచి స్థానిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకంగా శివగర్జన డ్రమ్స్ ప్రదర్శన, లడ్డూ వేలం, రుచికరమైన ఫుడ్ స్టాల్స్ మీకోసం. ప్రవేశం ఉచితం, కుటుంబ సమేతంగా విచ్చేసి విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందుతూ తెలుగు సంస్కృతి వైభవాన్ని ఆస్వాదించండి. తెలుగు సందడి సిడ్నీ గణేష్ ఫెస్టివల్కి రండి, అందరం కలిసి జరుపుకుందాం. మిగతా వివరాలకు శ్రీమతి చంద్రాల అరుణ్ గారిని 04103389000 పై కానీ, లేదా శ్రీ రాజేష్ అర్షణాపల్లి గారిని 04029371488 పై కానీ సంప్రదించండి. తెలుగు సందడి సిడ్నీ ఈజ్ ఏ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2000 FM 98.5. ఈరోజు ఫిన్స్ ఆల్ఫర్డ్ స్క్వేర్లో జరుగుతున్న తెలుగు సందడి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారండి తెలుగు సందడి వారు. తప్పగా వారికి సహకారాలు అందించండి. ఇక మా ఈ వారం ప్రశ్న కూడా మరొకసారి అండి. భార్య భర్త ఎంత బాగా వండినా మా అమ్మ చేతి వంట బాగుబాగు అంటుంటారు. మీ స్మృతిలో ఒక మంచి అట్టు, పెసరట్టు లేదా పులిహోర గురించిన అనుభవం ఉంటే చెప్పండి. మీ సమాధానాలు మా వెబ్సైట్ సిడ్నీ తెలుగు .org ద్వారా తెలియచేయండి అని. తర్వాత మనకి కార్యక్రమం వింటున్న సునీల్ తీర్థం గారు ఒక చిన్న మెసేజ్ పంపించారండి. మీరు దోశను రెండు వైపులా కాల్చడం గురించి చెప్పారు కదా, నేను దోశ వేసేటప్పుడు సరిగ్గా అలాగే చేస్తాను. అలా చేస్తే దోశ రుచి ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. మా ఆవిడ దోశలు చాలా బాగా చేస్తుంది, కానీ ఆమె దోశను ఒకవైపే కాలుస్తుంది. ఇక దోశ ఎలా చేయాలో, రెండు వైపులా ఎలా కాల్చాలో నేను ఆమెకు లెక్చర్ ఇస్తుంటాను. అది మన సునీల్ తీర్థం గారి దోశ లేదా నిజానికంటే అట్టు ఎక్స్పీరియన్స్ అని చెప్పదలుచుకున్నారు. నిజమేనండి, నేను కూడా మా వాణి చక్కగా అట్లు వేస్తుంది, చాలా బాగా చేస్తుంది. మాకు అట్టు అంటే ఇంట్లో ఉల్లిపాయ అట్టేనే, ఉల్లిపాయ లేకపోతే ఏ అట్టు రాదనమాట. అంతా ప్లెయిన్ దోశ అనే, ప్లెయిన్ అట్టు అనేది ఎప్పుడు ఏం లేదు, ఉల్లిపాయ అట్టే చక్కగా చేస్తుంది. అందుకే నేను సాధారణంగా బయట ఎక్కడా దోశ అనేది తిననే తినను. ఎందుకంటే ఈ ఆ దోశ మన అనుభవం మనలో, ఆ రుచి మనలో ఉంది కాబట్టి ఆ దోశ రుచి రాదు. అందుకే సాధారణంగా బయట సాధారణంగా దోశ తింటూ చేయను. అలాగే ఏ పులిహార వాణి చక్కగా చేస్తుంది పులిహార, కానీ తనకి ఆవ పెట్టి చేయటం అనేది తెలియదు. ఎందుకంటే అందరికీ తెలియాలి లేదు, అది ఒకప్పుడు చేసేవారు చక్కగా పులిహార పులుసుని చక్కగా ఉడకపెట్టి దాన్ని అన్నంలో కలుపుతూ, వీలైతే శనగపప్పు ఉడకపెట్టి కలిపి, లేకపోతే అన్నంలోనే శనగపప్పు వేసి ఉడకపెట్టి, ఆ పక్క జీడిపప్పు, ఓ పక్క వేరుశనగ పప్పు, మంచి తాలింపు, నిండుగా తాలింపు, ఊరికే ఏదో చల్లేయటం కాదని చెప్పాం కదండి, అలా తినిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఆరోగ్యమా లేకపోతే మన రుచులు అలా ఉన్నాయనేది నేను చెప్పలేను. నిజానికి ఒకప్పుడు ఈ అనుభవం నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. ఎవరైనా ఏదైనా ఇచ్చి ఎవరైనా ఇంటికి వెళ్ళి తినాలంటే చాలా సందేహంగా ఉండేది. తినేవాడిని కాదు, ఎవరైనా పంపిణీ పంచుతూ ఉండేవారు, అవి కూడా తినేవాళ్ళని కాదు. మా అమ్మ అంటూ ఉండేది, అలా ఎలాగా తినకపోతే ఎలాగా వారి ఈ అన్నీ ఒకేలా ఉండాలనే ఉంది, తింటూ ఉండేది. అలా కాదు,
ఈ సమస్య అంతా నీ నుంచే వచ్చింది, నువ్వు మొదటగా ఎంతో రుచిగా చేయటం అది పొరపాటు, ఇప్పుడు ఆ రుచే తగులుతూ ఉంటుంది, ఇంకోటి తినేటప్పటికీ ఆ రుచి రాదు, తినబుద్ధి అయ్యదు అంటూ ఉండేవాడిని అన్నమాట. సో అది నాకున్న అనుభవం. గోదావరి జిల్లాలో అందరూ చాలామంది చక్కగా చేసుకునేవారు, కానీ ఒక్కకే చేయి మరింత రుచి వస్తుందనేది మనకు తెలుసుందే కదండి. ఇక ఎవరైనా శ్రోతలు కూడా వారి వారి అనుభవాలు పంచుకోవాలనుకుంటే 0430022130 0430022130కి ఫోన్ చేయించండి. మనకి ఇంకో 2-3 ప్రకటనలు ఉన్నాయి, ఆ ప్రకటనలను విన్న తర్వాత మనం మన కార్యక్రమానికి వద్దాం.

0: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles Complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2 Triple O FM.
1: TaxStar, Taxation and Accounting Services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, new business setup, self-managed super fund, mariyu payroll services koraku ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగములో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 0433428744 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208 34 డమ్వే, ఓరన్ పార్క్. టాక్స్టార్ పీటీవై లిమిటెడ్ ఈజ్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి రేడియో మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
2: మనకి నాకు ఫేస్బుక్లో అంటే బుక్క పుస్తకం అనుకుందాం అనుకోండి, అందులో నా కార్యక్రమాన్ని గురించి తెలియజేశాను. అందులో కూడా ఎవరైనా చక్కని పాటలు ఉంటే తెలియచేయండి అని చెప్పాను. చాలామంది స్పందించారు, ఆ వివరాలు తర్వాత చెప్తాను. ఈ నా ప్రకటన చూసి నాకు ఒక మిత్రులు ఉన్నారు, ఆయన ప్రస్తుతం బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిపోయి మహారాష్ట్రలో ఉంటూ ఉన్నారన్నమాట. ఆయన పేరు మార్గయ్య మాల్గుడి. ఆయన నిన్న ఒక చక్కటి మెసేజ్ పంపారు, ఆయన అనుభవం తెలియజేసుకుంటూ, అది ఇప్పుడు మీకు వినిపిస్తాను.
3: Good morning to all the tuners of the program on Attu Pesarattu Pulihora, being conducted by my beloved Facebook mitrulu Dr. Saradi Motamarri garu on Radio Triple O FM 98.5 MHz Jatru Sydney Telugu Vani. Asalu ee shirshika chustene vintontene telugudana mutti padutondi, ade samayamlo noru oorutondi. మా చిన్న నాళ్లల్లో ఈ పేర్లతోనే అడిగేవారు హోటళ్లకు వెళ్లే కస్టమర్లతో పాటు అక్కడ పనిచేసేవాళ్లు కూడా. హోటళ్లలో దర్శనమిచ్చే మెనూ బోర్డులపై కూడా ఇలాగే రాసేవాళ్లు. రానురాను రాజు గుర్రం గాడిద అయ్యిందన్నట్టుగా దోశ అనే పదం వాడుకలోకి వచ్చి చేరింది. అట్టు అన్నది మాయమైపోయింది. గుండమ్మ కథ చిత్రంలో కనబడే హోటల్ దృశ్యాలలో ఈ పెసరట్టు పదం ఎంతో ఘనంగా వినిపిస్తుంది. మన పండుగల్లో కూడా ఈ అట్టు అన్నదానికై ప్రత్యేకించి ఓ పండుగే ఉంది, అట్ల తద్ది అని. ఆ మేరకు ఓ పాట కూడా ఉంది, అట్ల తద్దోయ్ ఆరట్లో అంటూ. అర్బనైజేషన్ పుణ్యమాని, ఇంగ్లీషు మీడియం చదువుల పుణ్యమాని అట్టూ పోయింది, అట్ల తద్ది గాయబయింది. పవిత్రబంధం సినిమాలో అనుకుంటా ఒక పాటే ఉంది అట్ల తద్ది మీద ప్రత్యేకించి. ఆ రోజుల్లో అట్లు అనేవారు అందరూ కూడా, ముఖ్యంగా మినపట్టు పెసరట్టులు గవాస్కర్ విశ్వనాథుల వంటివనాలి. వాటి నడుమ రవ్వట్టు అన్నదీ ఉండేది. అదృష్టవంతులు సినిమాలో ఏకంగా రెండు పాత్రలే కనిపిస్తాయి పెసరట్ల పేరమ్మ, పుల్లట్ల పుల్లమ్మల పేర్లతో. ఒకరు సూర్యకాంతం, మరొకరు ఛాయాదేవి. అంతటి ఘనచరిత్ర ఈ అట్లది. ఇక ఈ రెంటిలో కూడా పెసరట్టుది మహారాజభోగమే అనాలి. ఆ రోజుల్లో ఫ్రిడ్జులు ఇంతగా లేకపోవడం వల్లనేమో పెసరట్లు ఒక నియమిత సమయంలోనే వేసేవారు. పిండి రుబ్బిన అరగంట గంటలోపు వేసేయాలి పెసరట్టుని, లేదంటే అది వేస్తుంది మనల్ని పులిసిపోయి. అందుకే పెసరట్టు తినాలనుకునేవాళ్లు ముందే తయారై వెళ్లేవారు అవి దొరికే చోట్లకి. ఎప్పుడు పడితే అప్పుడు దొరికేవి కావవి. అందుకేనేమో మినపట్టుకి వచ్చినంత ప్రాచుర్యం లభించలేదు పెసరట్టుకి. ఉభయగోదావరి జిల్లాలు బ్రాండ్ అంబాసిడర్లు ఈ పెసరట్టుకు. మిగతా ప్రాంతాలలో అంతగా దొరికేది కాదు, దొరికినా గోదావరి జిల్లాల్లో దొరికినంతగా కాదు. నాకు అత్యంత ప్రీతికరమైనది ఏదైనా ఉన్నది అంటే ఇదే. మా తండ్రిగారి నుంచి సంక్రమించి ఉండాలది. నాకు 2-3 ఏళ్లు ఉండేప్పుడు కాకినాడలో ఉండేవాళ్లం మేము. మా నాన్నగారి ఉద్యోగరీత్యా జగన్నాథపురం కర్రవంతెన ప్రక్కన ఓ పెద్దాయన చాలా ఫేమస్ అప్పట్లో పెసరట్టుకు. పెసరట్ల తాత అనేవారు అతన్ని. మా నాన్నగారి కోసమై అప్పుడప్పుడు మా చిన్నక్క నేను వెళ్లి తీసుకొచ్చేవాళ్లం పెసరట్టుల్ని. అల్లం, జీలకర్ర, మిర్చి బాగా దట్టించి వేస్తేనే పెసరట్టు. దాంతోపాటు అల్లంపచ్చడి మస్ట్. అది లేకపోతే ఉప్పు లేని చప్పిడి కూరతో సమానంగా భావించేవారు అప్పట్లో. కొందరు మాత్రమే ఉల్లిని కూడా కలిపేవారు. ఉల్లి కనుక కలిపితే ఓ అర్ధనా ఎక్కువుండేది అట్టు రేటు. దమ్మున్నవాళ్లు ఆ జోలికి పోయేవాళ్లు కాదు. మిర్చి, అల్లం, జీలకర్రలతోనే తేల్చుకునేవాళ్లు. ఎంత కారంగా అనిపించినప్పటికీ ఉల్లి కూడా కలిపి తినేవాళ్లని తేలికగా చూస్తూ వెటకరించేవాళ్లని కూడా ఎరుగుదును నేను. ఆ రోజుల్లో 1964 నుండి 65 పావలాకు 3 వచ్చేవి పెసరట్లు ఆ తాత బండి వద్ద. ఉల్లి కూడా కలిపితే 2 అన్నమాట. ఆ తరువాత నా అనుభవం విషయానికొస్తే రాజమండ్రి కంబాల చెరువు సమీపంలో భవానీ కేఫ్ అని ఓ చిన్నపాటి హోటలుండేది. అక్కడ బాగా వేసేవాడు ఒకతను. దాదాపు 5 ఏళ్లపాటు అక్కడే తినేవాడ్ని. ఆ తరువాత రంపచోడవరంలో పనిచేసేనాళ్లలో ఓ చిన్ని హోటలుండేది. అతను కూడా బాగా వేసేవాడు పెసరట్టుని. అలాగే గోకవరం బస్టాండు రాజమండ్రిలోనిది కాదు, ఎదురుగా ఓ పాక హోటలుండేది. ఇక అక్కడైతే మరీ అద్భుతంగా ఉండేది పెసరట్టు. ఇక అన్నిటికీ మించి రావులపాలెం నర్సింహమూర్తి హోటల్ గురించి చెప్పాలి. అక్కడ దొరికే పెసరట్టు అల్లం చట్నీలను తిని ఒగర్చకుండా బయటకు వచ్చేవాడు మొనగాడే అనాలి. అంత కారంగా ఉండేవి. మిర్చి కొంచెం తక్కువగా వేయని అడిగేవాళ్లని 1-2 సార్లు మార్చి మార్చి చూసేవాళ్లు. అక్కడ పనిచేసిన ఆ 2 ఏళ్లలో 1993 నుండి 1995 అదో పండగే నాకు ఆ పాక హోటల్లో పెసరట్టు తినడం. కాకపోతే చాలా డిమాండుండేది. ఏమాత్రం లేటైనా దొరికేది కాదు. ఇక రాజమండ్రి గోదావరి స్టేషన్లో దొరికే పెసరట్టుది ఓ స్పెషల్ చరిత్ర. రాత్రి సమయాలలో మాత్రమే స్పెషల్ అక్కడి పెసరట్టు. కోటగుమ్మం ఏరియా అంతా ఓ వ్యాపార కేంద్రం కావడాన ఆ వ్యాపారులు తమ దుకాణాలు కట్టేసి అక్కడ పెసరట్లు తిని ఇళ్లకు వెళ్లేవారు. రాను రాను పెసరట్టు వైభవం క్షీణిస్తూ వచ్చింది. అల్లం, మిర్చి, జీలకర్రలకు మాత్రమే పరిమితమైన పెసరట్టు ఉల్లికి అలవాటు పడింది ఆ రోజుల్లోనే. అంతవరకు సరిపెట్టుకున్నాం. ఇక దానిమీద క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, కొత్తిమీర, నానా గడ్డి వేస్తూ దాని కీర్తిని భ్రష్టు పట్టించడం మొదలయింది. ఇక ఈ మధ్యకాలంలో అయితే పౌల్ట్రీలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం వల్లనేమో కోడిగుడ్డుని కూడా కలుపుతూ ఎక్పెసరట్టు అంటున్నారు. అదుస్ చిత్రంలో రమాప్రభ సిగ్గుతో వంకర్లు తిరగడం చూసిన బ్రహ్మానందం ఓ మాటంటాడు, అలా సిగ్గుపడొద్దండి, చచ్చిపోవాలనిపిస్తుంది అని. పెసరట్టుని గాఢంగానూ అమితంగానూ ప్రేమించే ఆరాధించే నావంటి వారికి కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది ఈ వికారాలతో కూడిన పెసరట్లను చూసినప్పుడు. అంత ఘనత వహించిన పెసరట్టుకు ఏ గతి పట్టిందో చూడండి. ఇక పులిహార విషయానికొస్తే దాని భోగం కూడా అయిపోయింది. కేవలం పండుగలు, పబ్బాలకు మాత్రమే పరిమితమైన చీరకట్టు పరిస్థితే దానిది కూడా. ఒకప్పుడు అంబాసిడర్ కారు దేశంలో ఉన్న రోడ్లను దున్నిపారేసినట్టుగానే అప్పటి ప్రయాణీకుల ఆహారాన్ని దున్నిపారేసింది పులిహార అనే ఓ అద్భుతాహారం. ఇల్లు విడిచి బయటకు వెళ్లాల్సొస్తే ఈ పులిహారే దిక్కు ఎవరికైనప్పటికీ. పెద్ద పెద్ద స్టీలు క్యాన్లను నిండా నింపి తమ దూరప్రయాణాలలో ఓ భాగం చేసుకున్నారు తెలుగువాళ్లు. 2-3 దినాలైనా పాడవకపోవడం వల్లనే దానికంతటి డిమాండు అప్పట్లో. మహారాజులా వెలిగిన అంబాసిడర్ కారుకు ఏ గతైతే పట్టిందో పులిహారకు అదే గతి పట్టింది. దాని జాగాలో రకరకాల బిర్యానీలు వచ్చి చేరాయి. అంతా కాలమహిమ అనుకోవాలంతే.
2: మనకి లక్ష్మీ దంతుత్తి గారు లైన్లో ఉన్నారండి. లక్ష్మీ గారు, స్పీకర్లో పెడతానుండండి. లక్ష్మీ గారు
4: నమస్కారం అండి.
2: చెప్పండి.
4: నమస్కారం సార్ గారు, నమస్కారం తెలుగువాణి శ్రోతలందరికి. మీ కార్యక్రమ గుమగుమలు మా ఇళ్ల దాకా వస్తున్నాయి.
2: చెప్పండి.
4: మీరు ప్రోగ్రామ్ చేస్తూ బాగుంది గానీ, మీరు ఇందాక నుంచి ఆవు పెట్టిన పులిహార, ఆవు పెట్టిన పులిహార అని చెప్తున్నారు గానీ ఆవు తప్పించి మీరు అన్ని చెప్పారు. ఆవ గురించి చెప్పలేదు. పోపు చింతపండు పులిసే చెప్తున్నారు, మీరు అసలైన ఆవ గురించి చెప్పలేదు. ఆవ ఒక్కొక్క ప్రాంతాల్లో ఆవాలు, పచ్చి ఆవాలు కొంచెం నూనెలో కొంచెం నీరు నూని వేసి నూరి అది పులిహార మీద వేస్తారు, అది ఆవు పెట్టడం. కొంతమంది నూపప్పు ఆవాలు కొంచెం మినపప్పు వేయించి నూనెలో ఆ దాన్ని పొడి కింద వేస్తారు, అదైనా ఆవు అంటుంది. మీరు ఆవు పెట్టడం గురించి చెప్తే ఆవు చెప్పాలి. ఓకే, ఎస్, పులిహార ఆవు పెట్టడం ఎందుకు మానేశారంటే ఇప్పుడు అందరికి పడక వేడి చేస్తుంది ఆవు పెడితే, అందుకోసమని చాలా మంది మానేసుకున్నారు. బట్ ఆవు పెడితే చాలా బాగుంటుంది కానీ త్రేడిపిస్తుంది, బాగా బాగుంటుంది కానీ రిపిటేషన్ గా కొంచెం కడుపు బాగోని వాళ్ళకి త్రేడిపిస్తుంది, అది కొంచెం మంచిది కాదు, అందుకోసం తగ్గించేసుకున్నారు. ఎనీవే, మీ ఆవు పెట్టిన పులిహారకి అది నా ఇది. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి బాగుంది కానీ మీరు ఇప్పుడు ఎవరి వైపు నుంచి చెప్పమంటారు? అమ్మ పెట్టిన, అమ్మ చేసిన వంట బాగుందని మగాళ్ళ కంప్లైంట్ తో ఆడవాళ్ళు నేర్చుకున్నట్టుగా ఆడవాళ్ళని మాట్లాడమంటారా? లేకపోతే మా అమ్మ చేసేది బాగుంటుంది, మా ఆవిడ చేసేది బాగోదని మగాళ్ళని కాల్ చేయమంటారా? నాకు అది అర్థం కాలేదు. ఎనీవే, నేనైతే నా వైపు నుంచి చెప్తాను. మా వారికి అంటే నేను పెళ్ళయ్యే కొత్తలో నేను టిపికల్ విజయవాడ నుంచి వచ్చాను. మా ఇంట్లో చపాతి అంటే ఏదో సాయంత్రం ఓసారి ఓ రెండు చపాతీలు తినేవాళ్ళు. మా వారు వాళ్ళందరూ నార్త్ ఇండియాలో, మా అత్తగారు వాళ్ళు పొద్దున్నేస్తే చపాతీలు తినేవాళ్ళు. నాకు అసలు చచ్చినా చపాతి వచ్చేది, పూరి ఈజీ, ఎలా అయినా ఉబ్బుతుంది కాబట్టి. దాంతో మొదట్లో నిజంగానే అత్తయ్య గారు లాగా చపాతి వచ్చేది కాదు, ఆవిడలాగా మసాలా కూరలు, ఎందుకంటే మేము మసాలా కూరలు ఇంట్లో వెళ్ళిపోయి రానిచ్చేవాళ్ళం కాదు. సో మాకు అసలు మసాలా కూరలు ఎలా చేయాలో కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు నేర్చుకుని, ఎస్, నేను మా ఇంట్లో మా అత్తారింట్లో నేను బాగా వండుతాను, నాకు బాగా ఆ టేస్ట్లన్నీ నేను ఇప్పుడు నేనే అనుకుంటాను. చపాతి కూడా బాగా చేయగలను, పరాట ఏ వెరైటీ అయినా నేను బాగా చేయగలను. ఆ రోజు నుంచి ఈ రోజుకి వచ్చాను, మా ఆయన చేత ఆ విషయంలో ప్రశంసలు అందుకున్నాను. అంచేత అది కూడా నల్లిఫై. ఇంకొక ప్రశంస చేసుకోవాలి, గరికపాటి గారు మన సిడ్నీ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన రోజున నేను భోజనంలో ఆయనకు అవాడ, ఆయన మా చుట్టాలు దూరం చుట్టాలు, మేమందరం అటువైపు వాళ్ళమే కాబట్టి ఆయనకు అవాడ ముద్దపప్పు, మీరందరూ దప్పడం అనే ముక్కల పులుసు, గుమ్మడికాయ ముక్కల పులుసు, చింతకాయ పచ్చడి, వంకాయ కూర ఇవన్నీ చేశాను. ఆయన అవాడ నిజంగా ఎంత బాగా నెయ్యి అయ్యమ్మా అని చెప్పి ఉత్తిపప్పులో నెయ్యి వేసుకుని పచ్చిమిరపకాయ అన్నారు. అనుకోకుండా ఇంట్లో కాసిన పచ్చిమిరపకాయ కొంచెం కారం వచ్చింది, కానీ కళ్ళమని నీళ్లు తుడుచుకుంటూ పప్పులో పచ్చిమిరపకాయ నంచుకుంటూ అది తినేసి దప్పడం అయితే ఆయన ఒకటే మాట అన్నారు, అబ్బా మా అమ్మని గుర్తు చేసావమ్మా, నిజంగా చాలా రుచిగా వచ్చింది దప్పడం అన్నారు. చింతకాయ పచ్చడి కూడా చాలా బాగుందని ఆయన అని. సో అది ఒకరికి పెట్టి అలా అంతలాగా మెచ్చుకుంటారు చూడండి, అది ఆయన లాంటి ఆయన అబ్బో చాలా అవాళ్ళకి అసలు ఇప్పటికీ నాకు ఆ దప్పడం చేసి ఆయన అన్నమాట గుర్తొస్తుంది, మా అమ్మని గుర్తు చేశాను. సో ఈ మూడు ప్రశంసలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను, ఇది అందరితో శ్రోతలతో పంచుకుంటున్నాను. సో శారద గారు, ఇప్పుడు మీరు అది క్లారిఫై చేయండి నా డౌట్ని. మీరు ఇప్పుడు ఆడవాళ్ళని చేయమంటారా మగవాళ్ళని చేయమంటారా? ఫోన్లు ఆడవాళ్ళ వంట బాగాలేదు, మా అమ్మ వంటే బాగుందని మగవాళ్ళని చేయమంటారా, లేకపోతే మా ఆయన ఎప్పుడు ఇదే కంప్లైంట్ చేస్తాడు అని ఆడవాళ్ళని చేయమంటారా? ఆలోచించండి, దానికి మీరు ఏం చెప్తారో చెప్పండి. ఇది నా ఇవాళకి మీ అందరికి, అండ్ మీ కార్యక్రమ గుమగుమలు ఇంకా బాగా జరగాలని అనుకుంటున్నాను.
2: అలాగే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు లక్ష్మి గారు, నేను మాట్లాడతాను. ఓకే అండి, ధన్యవాదాలు, వింటూ ఉండండి కార్యక్రమాన్ని. విన్నారు కదండి లక్ష్మి గారు చెప్పిన సంభాషణ, నిజమే. నేను చాలా రకాల పులిహారలు ఉన్నాయని చెప్పాను. ఆ విధంగా చెప్పుకోవాలనుకుంటే ఎన్నో రకాల పులిహారలు వస్తాయి, నిమ్మకాయ పులిహార, దప్పకాయ పులిహార, మనం నిలిహార అనేవాళ్ళు. నిలిహార అంటే ఆవిడ అన్నట్టు నూపప్పుని వేపి, నూపప్పు ఎండుమిరపకాయలు వేపి వాటిని చక్కటి పొడుల్లా చేసి అప్పటికప్పుడు అప్పుడు ఆ ఎండుమిరపకాయ నూనెలో వేకటం వల్ల దాన్ని చిదిమేవారు, కొట్టడం కాదండి, చిదమాలి, చేతితో చిదమాలి. ఆ పులిహారలో కూడా కారంతో పాటు నేను ఇంతకుముందు ఒక పులిహార ఆవ పెట్టాను నాను, అలాగే ఈ ఎండుమిరపకాయ కూడా కలిపేవాళ్ళం. ఎండుమిరపకాయ వేపి చిదిమేవాళ్ళు, అంటే కారం తినలేని వాళ్ళకి, కారం తినేవాళ్ళకి అది బాగుంటుంది, కారం తెలియని వాళ్ళకి అది కొంచెం కష్టం అనుకుంటే కాస్త కారం లేని ఎండుమిరపకాయ లాంటివి అందులో చిదిమి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ ఆవ పెట్టడం అనే దానికి స్వతహాగా ఆవ ఆవిడ చెప్పారు వివిధ రకాలని, కానీ ఆమంటే ఆ వరకే నేను చెప్తూ ఉన్నాను. అందులో మీరు ఇంతకుముందు జొన్న విత్తులు గారి పాట కూడా వినిపించా, ఆమె పెట్టిన మన పనసపొట్టు కూర అని. నా ఉద్దేశంలో తెలుగు వంటలు అంటే నన్ను అడిగితే టాప్ మోస్ట్ ఏది అని అడిగితే మీకు బాగా నచ్చిన నచ్చే వంటకం ఏదంటే ఆమె పెట్టిన పనసపొట్టు కూర. దానికి మించిన తెలుగు వంటకం లేదండి. ఆ తర్వాత మా ఇంట్లో చేసుకునేవాళ్ళం, దాన్ని ఏమంటామంటే

మీరు ఉత్తి నోటితో తినచ్చు. చక్కటి నెయ్యి అన్నంలో కంద ఒడియం నంచుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. స్వర్గం కొంచెం ఒక బెత్తుడు తక్కువలో ఉంటుంది. ఇక ఆవ పెట్టిన విషయంలో ఆమె చెప్పినట్టు చెప్తారు మన వాళ్ళు, ఆవ వేడి చేస్తుంది అనేది నిజమే, కానీ అది మర్చిపోయారు. ఎవరికి తెలియదు అసలు ఆ పులిహార అనేది అద్భుతంగా చేయొచ్చు. ఆ పులిహార ఆవ పెట్టకపోయినా అద్భుతంగా చేయొచ్చు అని చాలామందికి తెలియదు. ఎంతోమంది పులిహార అభిమానులు ఉండొచ్చు కానీ వాళ్ళకి తెలియాలని లేదు. ఆ విషయం అందుకు చెప్పానన్నమాట. కానీ జొన్నవిత్తల గారు గుర్తు చేశారు కదా మనం ఆవ పెట్టిన ఇదని. ఇక వంకాయ గురువు కూర గురించి అది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం కూడా ఇక్కడ చెప్పాలి వంకాయ, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఆవిడ అడిగిన ఒక ప్రశ్న, నేను ముందు నేను భార్య చేతి వంట కన్నా అమ్మ వంట బాగుంటుంది అని అన్నాను అనుకోండి, నేను లింగభేదం చూపిస్తున్నట్టు అవుతుంది. ఒక్కొక్కసారి కొందరు ఇళ్లల్లో, ఇప్పుడు సునీల్ గారు చెప్పారు కదా మా ఆవిడకన్నా నేనే ఆ దోశలు అట్టు వేస్తూ ఉంటానని, ఆయనే చెప్పారు కదా. అలాగా ఒక్కొక్కరి ఇళ్లలో భర్త వేయచ్చు, భర్త వేసిన అట్టు భార్యకు నచ్చుతుందా లేదా నేను నీకన్నా మా అమ్మే అట్టు బాగేసిందని. అందుకని ఇద్దరినీ సమాధానాలు చెప్పమనే చెప్పానండి. అటుపక్క ఇటుపక్క కూడా వింటే బాగుంటుంది కదండి. నేను ప్రయత్నం చేశాననుకోండి అట్టు వాణి వేసినలాగా అట్టు రాదు, అది నాకు తెలుసు వాణికి కూడా తెలుసు. అందుకే పాపం నువ్వు వేసుకోకలే నేను వచ్చి వేసిస్తానంటూ ఉంటుంది అన్నమాట. సో వాణి చక్కగా అట్టు వేస్తుంది, మా అమ్మ తరహాలోనే చేస్తుంది అని తప్పకుండా చెప్తా. పులిహార ఏంటి ఈ అట్లు ఇవన్నీ కూడా చాలా చక్కగా చేస్తుంది లక్ష్మీ గారు వాణి వంట. అందుకే ఎక్కడా మీరు చూసే ఉంటారు నేను మిగతా చోట్ల సాధారణంగా పులిహార టచ్ చేయడానికి కానీ అట్టు టచ్ చేయడానికి కానీ ప్రయత్నం చేయను, ఎందుకంటే ఆ రుచి వాణి చేసే చక్కగా ఉంటుంది కాబట్టి మిగతా తింటాం అంత ఇష్టం చూపించను అన్నమాట. ఇక మనకి ఒక చిన్న సందేశం కూడా పెట్టారు ఎవరు, ఉషా శ్రీధర్ గారు, మీ పులిహార ప్రిపరేషన్ బాగుంది తమ్ముడు గారు, ఆవ పెట్టారు కదా అని చిన్న సందేశం పెట్టారు వారు. తర్వాత ఎవరైనా మీ అనుభవాలు అట్టు పెసరట్టు పులిహార గురించి పంచుకోవాలనుకుంటే 0430022135కి ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చండి. ఇక ఈ విషయాలకి మనం వస్తూ ఉన్నప్పుడు మన రుచులు ఎలా మారిపోతున్నాయి అని దాంట్లో ఎక్కడికి ఈరోజు ఎక్కడ మనం ఏ భోజనం చూసినా ఒకటే తరహా అయిపోతున్నది. ఏమైపోతుందంటే అంటే అట్లీస్ట్ మన సిడ్నీలో పరిస్థితి, మనం ఆ భోజనాల దగ్గరికి వెళ్ళక్కడ తెలిసిపోతుంది అన్నమాట. అక్కడ ఒక బగరా రైస్ ఉంటుంది అని అంటూ ఉన్నారు కదండి బగరా రైసు. తర్వాత ఓ పక్క గుత్తి వంకాయ కూర కాదు, హైదరాబాద్ తరహా ఏదో వంకాయతో చేసిన ఏదో ఒక గ్రేవీ మరి తెలుగులో ఏమనాలి ద్రావకం అందామా పోని, అందులో కాల్చిన వంకాయ ఇంతే. ఇంకా మహా అయితే పక్కన ఒక దాల్ తడకానో తక్కడానో ఏదో అంటాం కదా దాల్ తడక అనుకోండి అది. ఇక శాకాహారం వాళ్ళకి తినటానికి ఏమి ఉండదు బహుశా, ఈ రెండు ఇష్టం లేదనుకోండి, లేదా ఒక్కొక్కసారి ఆ వంకాయలు కనపడం అందులో అక్కడ గ్రేవీయే ఉంటుంది. ఈ బగారా రైస్లో విజిటబుల్స్ ఏమి ఉండవు. కానీ అసలు వంకాయ కూర ఎంత అద్భుతంగా చేసేవారు, గుత్తి వంకాయ కూర, గుత్తి వంకాయ కూర అయ్యమామని ఎన్ని పాటలు ఉన్నాయి. మన తెలుగు వాళ్ళ వంటకల్లో వంకాయ కూరని చక్కగా అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర పెట్టిన కూర ఎంత బాగుంటుంది వంకాయతోటి, అలాగే ఉల్లిపాయ కారం పెట్టిన వంకాయ కూర బాగుంటుంది. గుత్తి వంకాయ కూర అన్నప్పుడు ఈ ఉల్లిపాయ కాస్త ధనియాలు ఇవన్నీ వేసుకుని డ్రైగానే ఉంటుందండి గుత్తి వంకాయ కూర, గ్రేవీ కాదు గుత్తి వంకాయ కూర. అంటే అర్థం ఏంటంటే వంకాయని వంకాయలా వేపిందని. మీకు తెలుసో చూసారో లేదో కొందరు ఏం చేసేవారంటే బూరెలు కానీ ఈ వంకాయలు కానీ వేపటానికి ఎత్తడి పళ్ళం గుర్తుందండి, ఎత్తడి పళ్ళం మనం మామూలుగా కాళ్ళు కడిగేటప్పుడు ఇప్పుడు వాడుతూ ఉన్నట్టు పళ్ళు అంటారు కదా, అలాంటి పళ్ళన్నీ పొయ్యి మీద పెట్టేవారు. ఎందుకంటే డెప్త్ తక్కువ ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి దాంట్లో

0: నూనె పోసి అందులో బూరలు కూడా వేపేవారు. మామూలుగా మీరు మూకుళ్ళో బూరు వేపితే ఏమైపోతుంది, ఒక బూరి పైకి ఒక బూరి కిందకి వెళుతూ ఉండటంతో వాటిని మేనేజ్ చేయటం కష్టం. అదే ఆ పెద్ద ఇత్తడి పల్లెల్లో బూరలు వేసుకుంటే మీరు చక్కగా వాటిని అన్ని వేపులా తెప్పచ్చు. అలాగే వంకాయను కూడా అలాగే వేపేవారు, అందులో ఆ కారం దట్టిచ్చేవారు. మసాలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారనుకోండి గుత్తి వంకాయ కూరలో, కానీ అలాంటి గుత్తి వంకాయ కూర అద్భుతమైంది. మా ఊర్లో ఒకప్పుడు వంకాయ బజ్జీ అమ్మేవారు. ఈ గుత్తి వంకాయ కూరలాగే మా మసాలా కాయలో పెట్టి చక్కగా, మనం ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఎలా తింటున్నాము, అరటికాయ బజ్జీ ఎలా తింటున్నాము, వంకాయ బజ్జీ అనేది ఒకప్పుడు ఒక పెద్ద ప్రివిలేజ్. ఆ వేసి అతను చనిపోవడంతో ఆ తర్వాత అసలు ఎక్కడ వంకాయ బజ్జీ అనేది నేను చూడలేదు ఈ మధ్య. అంటే నా చిన్నప్పుడే ఇంచుమించు కనుమరుగైపోయింది, అంత అద్భుతమైన వంటకం కనుమరుగైపోయింది. వంకాయ కూర మనకు సరిగ్గా కనపడట్లా, అంటే అల్లం పచ్చిమిరపకాయ కూర, ఉల్లిపాయ కూర, లేకపోతే గుత్తి వంకాయ కూర ఎక్కడ కనపడట్లా. అది చేసే సామర్థ్యం ఉన్న వాళ్ళని కూడా మనం ఎవరు అడగట్లా. మీరు చక్కగా తెలుగు భోజనం చేయండి, మాకు రోటీనో పక్కన ఒక పన్నీర్ కూరో, ఇదెందుకు మన తెలుగువారు, మన తెలుగు భోజనాలు, మన తెలుగు వంటకాలని మనం ఏం చేయాలి, మనం విరివిగా వాడుకుంటుంటే మన సంస్కృతి అనేది పరిరక్షించుకుంటుంటే భాష ఒకటే కదండి, ఆ భాషతోటి మనం మన రుచులను కూడా గుర్తుంచుకుంటున్నాం, అవే సంస్కృతి. అందులో ఆ పదాలు మీకు ఇప్పుడు అట్టు అనేది వెళ్ళిపోయి దోశ అంటున్నాం, ఎందుకు అవుతుంది? అట్టు అని పిలవండి, పెసరట్టు అని పిలవండి, పులిహోర అని పిలవండి, ఆవ పులిహోర అని పిలవండి. మన వీలైతే ఎవరైనా కంద ఒడియం చేస్తానంటే చేయించండి, పనస పొట్టు కూర అంటే చేయించండి. మీకు అప్పుడు మన తెలుగు వంటకాలతో పాటు మన తెలుగు రకమైన, మన తెలుగు వారికే ప్రత్యేకమైన మన ఆహార రుచుల్ని మనం పరిరక్షించుకున్నట్టు అవుతుంది. అంతే తప్ప ఇప్పుడు లక్ష్మీ గారు అన్నట్టు చపాతి, నార్త్ ఇండియన్ డిషెస్ తినండి అప్పుడప్పుడు, కానీ ఒక్కొక్కసారి మనం మన తెలుగు వంటకాలను కూడా విరివిగా చేసుకుని ఆ వాటిని మనం పరిరక్షించుకుంటూ ఉంటే ముందు తరాల వాళ్ళకి, మన పిల్లలకు కూడా తెలుస్తుంది. చెప్పాలంటే మా పిల్లలు ఖచ్చితంగా గోంగూర పచ్చడి అడిగేవారు. గోంగూర పచ్చడి దొరికినంతకాలం గోంగూర మార్కెట్లో, మన ఫ్లెమింగ్టన్లో నేను వచ్చిన కొత్తలో 20 సంవత్సరాల క్రితం గోంగూర విరివిగా దొరికేది, కానీ చాలా ఖరీదు ఉండేది. అది తెచ్చుకుని పచ్చడి చేయించి తినిపించేవాళ్ళం. ఆ గోంగూర పచ్చడి చేయటానికి కూడా రకరకాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో వేరుగా చేస్తారు, గుంటూరు జిల్లాల్లో వేరు చేస్తారు. మాది పశ్చిమ గోదావరి జిల్లా, వాణి వాళ్ళది. గుంటూరు జిల్లా అక్కడ చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. మా ఊళ్ళో చేసే గోంగూర పచ్చడి చాలా చక్కగా ఫ్రెష్గా అక్కడ, కానీ ఏంటంటే నిలవ ఉండదు అన్నమాట. అందులో ఇంతకుముందు చెప్పినట్టు నూపడం దంపి, నువ్వులు ఎండుమిరపకాయలు దంపి, నూనెలో వేపి దంపి ఆ పొడిని కలిపేవారు. దానివల్ల ఏమిటంటే గోంగూర పచ్చడి నిలవ ఉండదు. మహా అయితే ఒకరోజు మేబీ 2-3 రోజులు ఉంటుందేమో, తప్ప నిలవ ఉండేది కాదు ఆ పచ్చడి. కానీ అప్పటికప్పటి తినేయటానికి ఆ నేతి అన్నంలో ఆ గోంగూర పచ్చడి వేసుకుని పక్కన ఉల్లిపాయ నంచుకుని, లేదా ఉల్లిపాయలు కూడా గోంగూర పచ్చడిలో చాలా చిన్నగా చేసి నూనెలో వేపి ఆ గోంగూర పచ్చడిలో కలిపి అప్పుడు తినేవాళ్ళం ఆ పచ్చడి. ఈ ఇలా కలుపుకున్నా మళ్ళీ పచ్చి ఉల్లిపాయ కూడా పక్కన పెట్టుకునేవాళ్ళం. అది రకరకాల మన తెలుగు వంటకాలు. నా ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన తెలుగు వంటకాలను మనం గుర్తు చేసుకుంటూ ఆ తెలుగు సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలి అని చెప్పటమే నా ప్రధాన ఉద్దేశం అండి. నాకు మన మధు భైరెడ్డి గారు, ఆయన కూడా ఏం చేశారంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక పాట కూర్చారు. ఆ పాటని పంపించారు, ఎందుకంటే అందులో అట్టు, పెసరట్టు, పులిహార మూడింటి గురించి చెప్పారు. ఈ మూడింటి గురించి మనం సంభాషించుకున్న ఇంతకుముందు మాల్గుడి గారు చక్కగా వివరించారు, ఆయన అనుభవాల గురించి కూడా తెలియచేశారు. గోదావరి జిల్లాలకి పెసరట్టు అనేది వారి సొంత ఆస్తి ఎలాగో దాని గురించి చెప్పారు. మనం ఇప్పుడు మది బైరెడ్డి గారిది వినే ముందు ఓ రెండు మూడు ప్రకటనలు ఉన్నాయి. ఆ ప్రకటనలు విని మనం మన మధు బైరెడ్డి గారి పాట విందామండి.
1: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
0: ఇక తెలుగు సందడి వారి ప్రకటన అండి. తెలుగు సందడి సిడ్నీ ఆధ్వర్యంలో గణేష్ ఫెస్టివల్ సెప్టెంబర్ 19 శనివారం పారమట్టాలో ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ స్క్వేర్లో ఘనంగా జరగనుంది. అంటే ఇప్పుడు సెప్టెంబర్ 19 అంటే ఈరోజేనండి, ఇప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభం అయింది కూడా. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గణేష్ పూజ, మన వినాయక పూజ అనుకుందామండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్థానిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకంగా శివగర్జన వారి డ్రమ్స్ ప్రదర్శన, లడ్డు వేలం, రుచికరమైన ఫుడ్ స్టాల్స్ మీకోసం. ప్రవేశం ఉచితం. కుటుంబ సమేతంగా విచ్చేసి విఘ్నేశ్వరిని ఆశీస్సులు పొందుతూ తెలుగు సంస్కృతి వైభవాన్ని ఆస్వాదించండి. తెలుగు సందడి సిడ్నీ గణేష్ ఫెస్టివల్ రండి, అందరం కలిసి జరుపుకుందాం. మిగతా వివరాలకు శ్రీమతి చంద్రాల అరుణ్ గారిని 0401033890 పై కానీ, లేదా శ్రీ రాజేష్ అర్షనాపల్లి గారిని 0402937151418 పై కానీ సంప్రదించండి. తెలుగు సందడి సిడ్నీ ఈజ్ ఏ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి అండ్ రేడియో 2000 FM 98.5. శ్రోతలు, మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ 2000 FM 98.5 MHz తరంగాలపై అండి. ఇప్పుడు మనం మధు బైరెడ్డి గారి చక్కటి కూర్పు విందాం. ఇది ఆయన కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో, బహుశా ఆ సాహిత్యం కూడా కృత్రిమ మేధతో చేసి ఉంటారు మధు బైరెడ్డి గారు.

0: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 04669168444. నెంబర్ మరి ఒకసారి 04669168444. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. ఎస్విటి హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
1: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 04090795588 సంప్రదించగలరు. యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్.
2: శ్రోతలకి ఒక చిన్న గమనిక అండి. ప్రతి శనివారం ప్రసారమయ్యే మా తెలుగువాణి కార్యక్రమం తదుపరి మంగళవారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు సిడ్నీ సమయం అండి, రేడియో 2000 98.5 MHz మళ్ళీ ప్రసారం చేయబడుతుంది. అంటే ఈరోజు కార్యక్రమం వచ్చే మంగళవారం 22వ తారీఖున మళ్ళీ వినగలుగుతారన్నమాట. దయచేసి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో, స్థానికంగానే కాక విదేశాల్లో ఉన్న వారితో కూడా పంచుకోండి. మీలో కొందరికి ఈ కొత్త సమయం కార్యక్రమాన్ని వినేందుకు మరింత అనుకూలంగా కూడా ఉండవచ్చు. మా వాణి కార్యక్రమాలు విని మా ప్రసారకులను ప్రోత్సహిస్తున్నందుకు కూడా ధన్యవాదాలండి. ఇక మన కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ అట్టు, పెసరట్టు, పులిహోర గురించి అనేక వివరాలు మాట్లాడుకున్నాం. మధ్యలో ఒక దారి తప్పి, అది దారి తప్పి కాదనుకోండి, మనం పనసపట్టు కూర గురించి, వంకాయ కూరల గురించి, మనం తింటున్న ఆహారాన్ని గురించి కూడా మాట్లాడుకున్నాం. అది కూడా ఒక ప్రధాన అంశమేననుకోండి. ఇక ఈ అట్టు వాటిలో నేను మీకు చెప్పదలుచుకున్నట్లో ఏంటంటే, ఈ రోస్ట్ క్రిస్పీ గురించి మీరందరూ ఒక్కసారి తెలియచేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక సింగపూర్లో కూడా నాకు సాధారణంగా ఏ హోటల్కి వెళ్ళినా సాధారణంగా నేను రవ్వ దోశ అంటా లేదా రవ్వట్టు తింటా, ఆనియన్ రవ్వ మసాలా అని. ఆ సింగపూర్లో నాకు తెలుసుండగా ఒకప్పుడు హైదరాబాద్లో కామత్ హోటల్ ఉండేది మన రవీంద్ర భారతి పక్కన. నా సాధారణంగా నేను తినేది ఏమిటంటే ఆనియన్ రవ్వ మసాలా దోశ. అందులో చాలా చక్కగా ఇచ్చేవారు. అప్పట్లో ఒక 7-8 రూపాయలు అంటే 1980లు అన్నమాట, 85-90 మధ్యలో. కాఫీ కూడా అంతే ఖరీదండి ఆ రోజులో. ఒక దోశ, ఒక కాఫీ తాగేటప్పటికే మనకి ఇంచుమించు 15 రూపాయలు అయిపోయేది అన్నమాట. మనం ఇవ్వకపోయినా మనకు సర్వ్ చేసిన వాడు 1 రూపాయి తీసేసుకునేవాడు. అది అలాగే నేను తర్వాత అంత బాగా రవ్వట్లు చూసింది సింగపూర్లో కోమలా విలాస్ అని. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులే కోమలాస్ అని ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో ప్రారంభించారు. అక్కడ కూడా చక్కగా ఉల్లిపాయతోటి ఆనియన్ రవ్వ మసాలా చక్కగా ఇచ్చేవారు. కూర కూడా చాలా ఎక్కువ ఇచ్చేవారు. ఏదో ఊరికే చుట్టపు చూపుగా అట్టిచ్చి బోల్ డబ్బులు తీసుకుని కూర ఇవ్వటానికి ఒక కుర్తి పట్టం అనేది చూడలేదన్నమాట. సింగపూర్లో పచ్చళ్ళు ఆ పక్కన పెట్టి నీకు ఆ పచ్చడి కావాలంటే వెళ్ళి మళ్ళీ వేసుకో, పచ్చడికి కొరతే ఉంది అన్నట్టు ఉండేదన్నమాట. అది చక్కగా అనిపించేది మనం తినటానికి. లేదంటే మనం ఓ పచ్చడి నువ్వు తక్కువ ఉంది కొంచెం పచ్చడి అయ్యేవయ్యా అనేదానికి మొహమాట పడాలి. ఇక్కడ అలా మొహమాట పడడం ఏమీ లేదండి. సాంబారు రెండు రకాల రెండు మూడు రకాల పచ్చళ్ళు అక్కడ పెట్టేవారు వేసుకొని కావాల్సినంత పచ్చడి అని. ఆ పచ్చడి కూడా చక్కటి రుచి ఉండేది వాటిల్లో. కొబ్బరి పచ్చడి అంటే కొబ్బరి పచ్చడి. ఇప్పుడు కొబ్బరి పచ్చళ్ళు మనకి చాలా తగ్గిపోయింది అనుకోండి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో మనకి ఫ్రెష్ కొబ్బరి అనేది దొరకనే దొరకదు. ఆ దొరికింది కూడా మనకి ఏంటంటే నూనె అంటే కొబ్బరి నూనె వాసనతో ఉండే కొబ్బరికాయ లాంటిదే దొరుకుతుంది. దానివల్ల మనం ఆ పచ్చడి చేసుకునే కొబ్బరి పచ్చడి మన ఫీల్ అయ్యే అవకాశం దొరకట్లా. ఇంకొక సమస్య ఏంటంటే మనకి సిడ్నీలో ఏమవుతుందంటే, అక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా పిండి రుబ్బుకుని అలా ఆ రోజు సాయంత్రము పిండి రుబ్బుకుని పెట్టుకుంటే పొద్దున్న అయ్యేటప్పటికీ చక్కగా పులిసి ఇడ్లీ కానీ అట్టు కానీ వేసుకుంటానికి చాలా చక్కగా వచ్చేదన్నమాట పిండి పులవటం వల్ల. మన ఆస్ట్రేలియా వెదర్ కండిషన్ వల్ల పులవటం అనేది చాలా కష్టం. అదే నేను చెప్పినప్పుడు కొందరు చెప్పారన్నమాట, అయ్యో మీ అలా కాదు, మాకు అవెన్లో మేము పెట్టుకుంటాము. కొన్ని అవెన్స్లో ఏముందంటే మనకి టెంపరేచర్ కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయటం మనకి అన్ని అవెన్స్లోనూ లేవు. కొన్నిట్లో ఆప్షన్ ఉంది. మీరు ఓ 20 డిగ్రీలను ఓ 25 డిగ్రీలను సెట్ చేసి అలాగే ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు టెంపరేచర్ మెయింటైన్ అవుద్ది అన్నమాట. దానివల్ల మనకి పెరుగు పెట్టుకుంటాం కానీ లేదా ఈ పిండిల్ని పులేబెట్టుకుంటాం కానీ జరగవచ్చు. అది సాధారణంగా అందరి దగ్గర నేను ఉన్నాయని అనుకోవట్లేదు. సాధారణంగా ఏం చేస్తామంటే పిండిని మేము అలాగ ఇంచుమించు ఒక రోజు రెండు రోజులు అలా వదిలేయాల్సి వస్తుంది. అదే మన వేసవకాలంలో కొంత సమయం తగ్గవచ్చు పులేబెట్టడానికి. తర్వాత మనం అట్టేసుకుంటే చాలా చక్కగా వస్తూ ఉంటుంది. ఇటీవలే మనం ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్లు ఇలాంటివి కూడా పెనాలు తెచ్చుకుంటాం. దాని ద్వారా మనకి తెలిసిపోతుంది నాన్ స్టిక్, అదే గరికపాటి వారు అన్నట్టు అమ్మ స్టిక్ నాన్ స్టిక్ ప్యాన్లు కాదు, చక్కటి పాత ఇనుము దాని మీద వేసుకోండి అని. ఇక నేను ఈరోజు అడిగిన ప్రశ్న గురించి మాట్లాడే ముందు ఇంకొక చక్కటి పాట వినిపించి ఆ తర్వాత ఈ వారం మన ప్రశ్న దానికి వచ్చిన సమాధానాల గురించి మాట్లాడుకుందామండి.

మై శ్రోతలు, మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ 2000 FM 98.5 MHz తరంగాలపై అండి. ఈవారం మా ప్రశ్న, భార్య భర్త ఎంత బాగా వండినా మా అమ్మ చేతి వంట బాగు బాగు అంటుంటారు. మీ స్మృతిలో ఒక మంచి అట్టు, పెసరట్టు లేదా పులిహోర గురించిన అనుభవం ఉంటే చెప్పండి అని. ఈ దీనికి స్పందించిన వారు మొదటగా రాజేష్ సయ్యపురెడ్డి గారు, అయ్యా పాకశాస్త్ర ప్రవీణ, శ్రీ సారథి మొట్టమరి గారు, ఇక్కడ ఒక్కటే పరమపద సోపానం, అమ్మ చేతి వంటలో ఉన్నది ప్రేమ అనే మధురమైన పదార్థం. ఈ స్వచ్ఛమైన ప్రేమ అనే మధుర పదార్థంని ఎవరు వంటలో భాగస్వామ్యం చేస్తారో వారు వండిన వడ్డించిన ఆ అట్టుకి, పెసరట్టికి, పులిహోరకి, కూరకి, బిర్యానీకి కమ్మదనం అనే రుచి జోడింపబడుతుంది. ఇదే కిట్కు, లోగుట్టు, శ్రీ విట్టల రహస్యం, పరమానందం అంటున్నారు. ఇక సునీల్ గారు, దెబ్బ రొట్టి విత్ ఆవకాయ నిమ్మకాయ అన్నారు. తర్వాత రాంభద్ర అభినేన్ గారు, చిన్నతనంలో వేసవి సెలవులకు మా ఊరు వేల్పుచెర్ల వెళ్ళినప్పుడు అమ్మమ్మ మట్టి పెనల్లో అలసందలు, పచ్చిమిర్చి వేసి దెబ్బరొట్టి కాల్చేవారు. మా అమ్మ కూడా వేసేవారు, కానీ అమ్మమ్మ టేస్ట్ వచ్చేదే కాదు అంటారు మన అభినేన్ రాంభద్రరావు గారు. ఉమాగారు చేస్తున్నారు లేదు మాకు తెలీదు. ఇక రామ్మూర్తి గారు, కోడూరి గారు పంపిన సందేశం, సారథి గారు నమస్కారం, అట్టు పెసరట్టు విజయవాడలో బాబాయ్ హోటల్లో ఎన్నోసార్లు తిన్నాను. బాబాయ్ హోటల్లో మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో నాకేమో బాగుంటుంది అని. నిజమండి, విజయవాడలో పేరు విన్నా బాబాయ్ హోటల్ అని. నేను మాది విజయవాడ కాదు, అప్పుడప్పుడు విజయవాడ వెళ్ళేవాళ్ళని కానీ ప్రత్యేకంగా విజయవాడలా అంటూ ఉండలేదు. దానివల్ల నాకు ఈ బాబాయ్ హోటల్ గురించి పేరు వింటవే తప్ప ఎప్పుడు రుచి చూడలేదండి. సో ప్రధానంగా మనం చెప్పుకునేది ఏంటంటే, ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి ఈ అంశానికి తగిన వివాహ భోజనంబు లాంటి పాటలు తెలుపుకొని మాధ్యమాల్లో అడిగాను. దానికి స్పందన అందచేసిన ఇండియా నుండి సర్వశ్రీ, బాబ్జీ బొమ్మకంటి, శ్రీధర్ పోతుకూచి, సాయి ప్రసాద్, శరత్ జ్యోత్స్న మరియు మా సహప్రసారకులు మధు బైరెడ్డి, జయా రవిచంద్ర ఇంకొందరు స్పందించి పాటలు కూడా అందించారు. వారికి, కొన్ని పాటలు అందించిన డాక్టర్ ఊట్కూరు సత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో ఫోన్ చేసి పాలు పంచుకున్న లక్ష్మీ దంతుత్తి గారికి, మెసేజ్లు పంపిన రామ్మూర్తి, కోడూరు గారు, ఉషా శ్రీధర్ గారు, సునీల్ తీర్థం గారు, వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మనకి మధు బైరెడ్డి గారు చెప్పాను కదా, AI తోటి క్రియేట్ చేసి పంపించారని, ఆయనకు కూడా మరొక్కసారి ధన్యవాదాలండి. వచ్చేవారం ఏం చేస్తున్నారంటే, వచ్చేవారం మధు బైరెడ్డి గారు, పార్వతి అలవేలు గారు మదిలో మెదిలే మాటలే పాటలుగా అనే అంశంతో ఇదే తరంగాలపై మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటారండి వచ్చే ఆదివారం. వచ్చే ఆదివారం అంటారా, కాదండి, వచ్చే శనివారం. ఇక మన కార్యక్రమాన్ని ముగించే సమయం ఆసన్నమవుతుందండి. ప్రధానంగా నా ఉద్దేశం అట్టు, పెసరట్టు, పులిహోర అనేది ఒక్కసారి మన తెలుగుదనాన్ని, మన తెలుగు ఆహారాలని గుర్తు చేసి మీ అందరికీ కూడా మరొకసారి నోరూరించాలనే ప్రయత్నమే కాదు, ఆ దిశగా మన కార్యక్రమాల్లో కూడా మన తెలుగు వంటకాలు, మన తెలుగు కూరలోకి ప్రాముఖ్యతనిచ్చుకుంటూ చక్కగా మన కార్బోహైడ్రేట్ కంటెంట్లు తగ్గించుకుని, నేను కూడా డయాబెటీస్ ఆస్ట్రేలియా వారి కమ్యూనిటీ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్నండి, అందుకే చెప్తున్నా, డయాబెటీస్కి ప్రధాన కారణం మన ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్ అనేది అందరూ మొత్తుకునేది. అది తగ్గించాలంటే మన ఆహారాల దగ్గర ఉట్టి పులిహార, ఉట్టి దద్దోజనాలు మానేసి వాటితో పాటు
కాస్త కూరలు, లేదా ఆ ఇచ్చే వాటిలో కాస్త ఓ శనగపప్పు, వేరుశనగకాయలు, కాస్త జీడిపప్పు ఇలాంటివి వేసి. ఒకప్పుడు జీడిపప్పు అంటే చాలా ఖరీదండి, ఇండియాలో జీడిపప్పు అంటే ప్రెషస్. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా మనకి. జీడిపప్పు, వేరుశనగపప్పు అన్నీ దొరుకుతున్నాయి చక్కగా. మంచి శనగలు బాగా ఉడకపెట్టిన శనగలు పులిహారలో కలిపి అందించవచ్చు. దానివల్ల పులిహార కూడా పౌష్టికాహారంగా మారుతుంది. ఇంచుమించు కాస్త తాలింపు కూడా పెట్టుకుంటే పులిహార రుచిగా ఉంటుంది. మనం తినే దోశల్లో కూడా కాస్త ఉల్లిపాయ రెండు వేపులా వేపుకుని, ఏంటి క్రిస్పీ దోశలు కాదు, నేనేం చెప్పాను, రోస్ట్ దోశ, అలాగే రోస్ట్ పులిహార, రోస్ట్ పెసరట్టు, అలాగే మనం వాటిని ఉప్మా పెసరట్టు అన్నప్పుడు ఉప్మా లేదా మసాలా దోశ అంటే ఆ కూరని అట్ల మీద పాముకోకుండా చక్కటి కూర పక్కనేనివ్వండి, లేదా ఎక్కువ క్వాంటిటీలో రెండు వేపులా వేపిన దాంతో తినండి, ఆనందించండి. మన గరిగపాటి వారు అంటూ ఉంటారు కదా, రుచి లేని పదార్థం ఎలా అని. రుచి లేని ఆహారం ఎందుకు తింటాం? అదే ఆ మిథునం సినిమా యొక్క మెసేజ్ కూడా. జగన్ జొన్న విత్తులు గారు కూడా చాలా కష్టపడి ఆ విషయాన్ని తెలియజేశారు. ఇక ఈరోజు మన ఈ వారం ప్రశ్నకి సమాధానం అందించి బహుమతి గెలుచుకున్నవారు సునీల్ తీర్థం గారు. ఎందుకంటే చెప్తా, నేను చెప్పినట్లు దెబ్బరొట్టి విత్ ఆవకాయ, ఇది దాని గురించి నేను ఎత్తుకోలా. పచ్చళ్ళ గురించి మాట్లాడుకున్నాం, కొబ్బరి పచ్చళ్ళు మాట్లాడుకున్నాం ఇలాగా. నిజానికి ఒకప్పుడు ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు దెబ్బరొట్టి, ఆ దెబ్బరొట్టు కూడా ఎలా చేస్తారో నేను మీకు ఉదాహరణ చెప్పా. మనం మామూలు బియ్యపు నూక ఇడ్లీ కోసం వేసే పిండి దెబ్బరొట్టి వాడేవాళ్ళం. మా పాలకులు చాలా ఫేమస్ అండి. దెబ్బరొట్టితో పాటు తేనె పానకం ఇస్తారు. ఇప్పటికీ మీరు చెక్ ఇంటర్నెట్లోకి వెళ్ళి పాలకొల్లు దెబ్బరొట్టు అంటే మీకు కనపడుతూ ఉంటాయి. ఈ మధ్య అంటే రివైవ్ అయింది అన్నమాట మళ్ళీని. మా చిన్నప్పుడైతే దెబ్బరొట్టి ఈ రోడ్డు మీద తీసుకెళ్ళేవారు. దెబ్బరొట్టి యు మే బీ సర్ప్రైజ్డ్, రెండు అంగుళాల థిక్నెస్ ఉండేది దెబ్బరొట్టి అంటే. అది దెబ్బరొట్టి. ఈ దెబ్బరొట్టిని కూడా వేరే కంచు తో చేసిన మూకుళ్ళు ఉండేవి. ఆ కంచు మూకుళ్ళలో పైన కింద కూడా నిప్పులు పెట్టి కాల్చేవారు. ఎందుకంటే మేము తిప్పటం కుదరదు కదండి. ఆ దెబ్బరొట్టిని ఒకప్పుడు మనం కేక్ కట్ చేసిన వెడ్జెస్ అంటాం కదా, అలాగా దాన్ని కట్ చేసి అమ్ముతూ ఉండేవారు. దాంతోపాటు శనగపిండి పచ్చడో లేకపోతే తేనె పానకం ఇలాంటివి ఇస్తూ ఉండేవారు. అలా కాక ఊర్లు వెళ్ళేవారు ఏం చేసేవారు, మరి పచ్చళ్ళు అవి ఉండవు కదండి, తేనె పానకాలు అవి పట్టుకెళ్ళటం కష్టం, అందుకుని ఆవకాయ నంచుకు తినేవారు. ఇడ్లీల్లో కూడా ఆవకాయ నంచుకు తినేవారు. అందుకనే నాకు సునీల్ తీర్థం గారు ఆ అవకాశాన్ని కూడా నాకు కలగజేశారు. ఆవకాయ గురించి, దెబ్బరొట్టు గురించి, ఇడ్లీలో ఆవకాయ నంచుకున్న తిన్న రోజులు కూడా ఉన్నాయి, దాని గురించి కూడా చెప్పే అవకాశం వచ్చింది. అందుకని సునీల్ తీర్థం గారు మీకు శుభాభినందనలు అండి. తెలుగువాణి తరపున మీకు త్వరలో మన స్వాగత్ బిర్యానీ హౌస్ వెంట్వర్త్ విల్ వారి $25 టేక్అవే గిఫ్ట్ వచ్చరు మీకు అందించబడుతుందండి. ఇక నా కార్యక్రమం ఇంతటితో సమాప్తం అండి. ఇంతటితో సమాప్తము. మీ నుంచి సెలవు తీసుకుంటున్న వారు సారథి మొట్టమరి. మీ అందరికీ ఈ కార్యక్రమం నచ్చిందని, మన తెలుగు రుచులు మనం నిలబెట్టుకోవాలనే నా ఆరాటం, నా ప్రయత్నం సఫలీకృతమైందని, మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తూ ఉన్నా. ధన్యవాదాలండి. మనం ఆత్రేయ గారు ఒక చిన్న పాట మొదలుపెట్టి కార్యక్రమాన్ని ముగిస్తాండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.